ఆకాశవన్ వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 27వ తేదీ సోమవారం ఎఫ్ఎంఆర్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయం సమయం 5:58:55. ప్రేమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

தேசபக்தி கீதம் விண்ணாரு. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరింతవరకు తరంగనే భక్తి సంగ్ దసుదా కార్యక్రమంలో మేల్కోవయ్య శంకర భక్తి గీతాలు విన్నారు. గానం చేసిన వారు డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ, పూజాప్రసాద్ మరియు బొంబా సిస్టర్స్. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలో

0: మీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
1: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గానీ దేశంలో గానీ విదేశంలో గానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ను ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడి బియ్యం ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అనన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగా బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడి రిమూవల్ గానీ అలాగే కొంత మట్టి తీయటానికి కానీ తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్ లో ఉన్నటువంటి వీడి రిమూవల్ గానీ బొబ్బిలి వాల్ లో ఉన్నటువంటి ఈరోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసిందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తువుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా

పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి, హైదరాబాద్ కేంద్రం రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిద్ర ఒక అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్య సంగీతం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం డిరీలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ ఉంటుంది. 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. 1:10 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డి ప్రసారమవుతాయి. 1:20 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం డిరీలే. ఇక 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం డిరీలే వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం డిరీలే. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు వింటారు. 6:25 సమాచార ధరించి ఉంటుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డిరీలే. 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ రివ్యూ హైదరాబాద్ కేంద్రం డిరీలే వింటారు. 8:30 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీగీత సుమమల్లిక కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం డిరీలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం డిరీలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00-11:00 ది

రిగార్డింగ్ ఆఫ్ ది క్వశ్చన్ అవర్ రికార్డింగ్ ఇన్ ది పార్లమెంట్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
1: ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో పర్యటిస్తారని మంత్రి దినసరి అనసూయ సీతక్క తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం అభివృద్ధి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం సహా పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్లను తక్షణమే విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు భూసేకరణకు 58 కోట్లు, పనులకు 74 కోట్లు, ఆపరేషన్ మేనేజ్మెంట్ కు 14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో 12 జిల్లాలు, 16 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలను కాపాడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. నీటిని నిల్వ చేయొద్దని, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారని గుర్తు చేశారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ నెలలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిందని, దానికి సంబంధించిన శాశ్వత భవన నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి సిద్ధార్థరెడ్డి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ములుగు జిల్లాలో యువతకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. కేంద్ర విద్యాలయంకు సంబంధించిన భూమి కేటాయింపులు వెంకటాపూర్ మండలం ఇంచెల గ్రామంలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమిష్టి కృషి చేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి మంత్రి సీతక్క అడిషనల్ కలెక్టర్ సంపత్రావుతో కలిసి హాజరై వారికి సమగ్ర గ్రామాభివృద్ధి, నూతన విబీజీ రామ్జీ చట్టంపై అవగాహన కల్పించారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం డివిజన్ పరిధిలోని కమలాపురం, మంగపేట, మల్లూరు, కాటాపురంలలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లను ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 33 కేవీ, 11 కేవీ ఫీడర్లలో తరచుగా జరుగుతున్న ట్రిప్పింగ్ సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి 14 రోజుల్లో కార్యాచరణ రూపొందించి పనులు పూర్తి చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు చెప్పారు. జిల్లాలోని 236,970 ఓటర్లలో 83.36% ఎస్ఐఆర్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన ఫారాలను గడువులోగా ప్రజలు సక్రమంగా నింపి అవసరమైన పత్రాలతో బీఎల్ఓలకు అందించాలని సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనేపల్లి గ్రామంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి గ్రామీణాభివృద్ధి సంస్థ హంబుల్ బీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక

0: కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలు స్థానిక ఉత్పత్తులతో వ్యాపారాలు చేసి ఆదాయం పొందే మార్గాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. హంబుల్ బీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న తేనెటీగల పెంపకం శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల 15న ఒంటరి మహిళలకు నూతన పింఛన్ల పంపిణీ చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నగరం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి 30 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందించారు. అనంతరం ఏటూరు నగరం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి టి కన్నేలాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, జూనియర్ సివిల్ జడ్జి డి మధులిక పాల్గొని పలు చెక్ బౌన్స్ కేసులను కక్షిదారుల అంగీకారంతో అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కన్నేలాల్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం అయితే ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు. రాబోయే పోలీస్ శాఖ నోటిఫికేషన్ కోసం ములుగు జిల్లా యువతకు ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ములుగులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ములుగు జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ శిక్షణ అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శారీరక పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా, పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
3: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के విశ్వసనీయతా సునిశ్చిత్ కర్నే కా కామ్ ఇస్కే రిపోర్ట్ కే ఆధార్ పర్ కర్ దియా జాయేగా.
2: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.

సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథస్వామి, బలభద్రస్వామి, దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వెంచేసి పవిత్ర నీలాద్రి బీజే

0: భద్రల పవిత్ర ఆధారపణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహలం మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 300,000 మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లో వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చునని ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయ్ చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022లో సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయ్ చాను సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత్ పథకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది.

0: క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన మూడవ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 పంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ను 3-0 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిద్ర ఒక అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం వింటారు. మరి ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: క్యూర్వెల్ హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నెముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
8: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: 14555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇప్పుడు వినండి ఉదయతరంగిణిలో నిద్ర ఒక అవగాహన. ఈ అంశం గురించి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం వింటారు.

మీకు తెలుసా ఈ పాటను ఎప్పుడు పాడుతామో? నిద్రపుచ్చటానికి. అవునండి, అవును. హాయిగా నిద్రించు, నిండుగా జీవించు అనే సూత్రంపై ఈ ప్రపంచ మానవ జీవనం ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు, ఇక ముందు ఈ పాట, ఈ సూత్రము, ఈ మంత్రము పనిచేయదు అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం నిద్రతో నిద్రలో ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ అలా జరగటం లేదు. ఆ ప్రయత్నంలో దాని గురించి మాట్లాడుకుందాం. మానవుని అతి ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలలో ఆకలితో పాటు నిద్ర కూడా ఒకటి. మనం నిత్యం సరైన సమయానికి భోజనము, వ్యాయామం లాగానే నిద్ర కూడా ముఖ్యం. మన శరీరంలో నిరంతర శక్తి ఉద్భవిస్తుంది. ఉదయం పూట ఆ శక్తి అధికంగా వినియోగించబడుతుంది. రాత్రి సమయంలో నిద్రపోవటం వలన శక్తి వినియోగం తక్కువ జరిగి తిరిగి శక్తిని పుంజుకుంటుంది. ఇది నిరంతరము జరిగే ఒక సైక్లిక్ ప్రక్రియ.

మనిషి బతకడానికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర అంతే అవసరము. నిద్రతో పసిపిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల జరిగితే పెద్దల్లో వారి రోజువారి కార్యకలాపాలతో వేడెక్కిన బుర్రకు విశ్రాంతి లభిస్తుంది. అందుకే నిద్ర ప్రాధాన్యాన్ని మన పూర్వీకులు వేల ఏళ్ల కిందటే గుర్తించారు.

0: వరకు.
1: ఈజిప్టియన్లు 4000 ఏళ్ల కిందట నిద్రాలయాలు, అదే స్లీపింగ్ టెంపుల్స్ను నిర్మించారు. ఇక ఆధునిక పరిశోధకులైతే ఏకంగా నిద్రాశాస్త్రాన్ని, సోమనాలజీని అభివృద్ధి చేశారు. మీ అందరికీ తెలుసు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. కొందరికి ఎలా పండుకున్నా ఇట్టే నిద్రపడుతుంది, మరికొంతమందికి నిద్రాదేవత దర్శనము అందని ద్రాక్ష అవుతుంది. కొంతమందికి నిద్ర భోగమైతే మరికొంతమందికి నిద్ర రోగము. కొంతమందికి చిటిక వేస్తే నిద్రపడితే మరికొంతమందికి ఎంత పొర్లినా కొట్టుకున్నా నిద్ర

పట్టదు. కొంతమందికి శని ఆదివారాలు పూర్తిగా నిద్రకు కేటాయిస్తే మరికొంతమంది మధ్యాహ్నం అయిందంటే నిద్రాదేవత ఆవహిస్తుంది. పూర్వము రోజంతా కష్టము చేసి ఇంటికి వచ్చిన వారు సాయంత్రం 7 గంటలకల్లా భోజనము చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు. మళ్ళీ ఉదయం 5 గంటలకల్లా నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. నిద్ర ముంచుకొచ్చినప్పుడు ఎవరూ హంసతూలికా తల్పాల కోసము వెతకరు, నులక మంచమైనా సరే నడుము వాల్చడానికి. కాని కాలము మారింది. మనుషులు కాలం వెంట పరిగెడుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు, ఇంటికి వచ్చాక టీవీ మొబైళ్ల ముందు గడుపుతున్నారు. నేడు నగరాలు పగలు కంటే రాత్రులు చాలా దైదీప్యమానముగా శోభాయమానముగా వెలిగిపోతున్న ప్రస్తుత తరుణములో పడుకునే వేళలు కూడా కాలముతో పోటీ పడుతున్న సమయములో నిద్రకు విలువ తగ్గిపోయింది. మనకు హంసతూలికా తల్పాలు, ఏసీ గదులు ఉన్నా కూడా ప్రశాంత నిద్ర కరువయ్యింది. అందుకే ఒక సినీ కవి ఇలా అంటారు.

అదే, నీ మది చల్లబడాలంటే నిద్ర అవసరమంటాను, నిద్రపోవటం అవసరమంటాను, అందుకే అంటాను పడుకో పడుకో అని. భారతీయ పురాణాల్లో కొన్నిటిలో నిద్రాదేవత ప్రస్తావన కనిపిస్తుంది. కొన్ని కొన్ని దేశాల్లో నిద్రకు దేవుడు కూడా ఉన్నాడు అంటే ఆశ్చర్యము కలగవచ్చు. ఉదాహరణకు గ్రీకులకు హిప్నోస్, రోమన్లకు సోమనోస్, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సామాజిక వర్తమాన పరిస్థితులలో నిద్రా తాలూకు విషయాలను ఒక్కసారిగా అవలోకనం చేసుకుందాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే యోగ నిద్రలో సేద తీరినట్టు పురాణాలలో వర్ణనలు ఉన్నాయి.

రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి అతినిద్ర, యశోధర నిద్రిస్తున్న సమయంన సిద్ధార్థుడు ఇల్లు వదిలిన వేళ, తోర్ణా, రాజగఢ్, సింహగఢ్, పురందర్ కోటలను శివాజీ మహారాజు యుద్ధాలు గెలిచిన వేళ, ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు అంటున్నటువంటి ఒక తరుణంలో ఈ జాతిని, ఈ నీతిని రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసిన జాతిపిత మహాత్మాగాంధీ నిద్రకు కేటాయించిన సమయము అక్షరాల 4 గంటలు. ఇక ఒక జరిగిన సంఘటనను చూద్దాం. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉంటే దొంగతనం జరుగుతుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న యువకుడు మేలుకునే ఉన్నాడు. అయినా దొంగతనం జరిగింది. ఏమిటా పరిస్థితి అంటే ఇంటర్నెట్. అంతర్జాల మత్తులో ఏమీ చేస్తున్నారు అనేది ప్రశ్నించుకోవాలి ఈ చిన్ని బుర్రకథతో. వినరా సోదర వీర కుమారా, ఇంటర్నెట్టు గాదా తందానతన, కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా తందానతన. తరికిట్టి జుంతరిత్త. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే, సెల్లుఫోను చేతికొచ్చే, సొల్లు కబురులన్నీ తెచ్చే, మనిషి ఉన్న నిద్ర విడిచే, ఇంటర్నెట్టులోకి నడిచే. ఏమిటా పరిస్థితి అని ప్రశ్నించుకోవాలి. మీకు తెలుసా, భారతదేశంలో 59% జనాభా రాత్రి 11 దాటిన తర్వాతే నిద్రిస్తున్నారు. 21% ఏకంగా అర్ధరాత్రి దాటిన తర్వాతే కునుకు తీస్తున్నారు. ముఖ్య నగరాల్లో 60% జనాభా గుడ్ నైట్ చెప్పేందుకు రాత్రి 11 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. భారతదేశంలో 10% జనాభా రాత్రిళ్ళు 3-4 సార్ల కంటే ఎక్కువ సార్లు నిద్రాభంగం కలుగుతుంది అంటున్నారు. 10% మంది పురుషులు వారి భాగస్వామి దుప్పటి లాగేసుకుంటుందని కంప్లైంట్ చేస్తే, 20% మంది స్త్రీలు తమ భర్త గురక వల్ల నిద్రాభంగం అవుతుంది అంటున్నారు మన అతి నిద్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన కుంభకర్ణుడిలా నిద్రించే వారి శాతము చాలా తక్కువ. మీరు ఈ లిస్టులో లేరు అనుకుంటాను. టీవీ సీరియళ్ల మోజులో పడి రాత్రిళ్లు మేల్కొంటూ, తర్వాత ఎపిసోడ్ గురించి తరగా ఆలోచిస్తూ, బుర్ర పాడు చేసుకుంటూ 25% నిద్రకు దూరం అయితే షో

సోషల్ మీడియా ప్రపంచంలో విహరిస్తూ 19% నిద్రకు దూరం అవుతున్నారు అంటున్నారు. నా ధన్యవాదాలు మీరు ఈ లిస్టులో లేనందుకు. 32% మంది నిద్రలేవగానే నిస్సత్వ అనుభూతి పొందుతూ, 17% వారు నిద్రలేమితో మగతను అనుమానిస్తూ, 80% మంది పని చేస్తున్నప్పుడు ఆవలింతలు తీస్తూ, 48% నడుము నొప్పికి నిద్ర కారణము అంటున్నారు. మరి మీరేమంటారు? ర్యాంకులు మార్కులు సోషల్ మీడియా పోటీ వల్ల 31% రోజుకు 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారు. ఆఫీసు పనులు టీవీ సీరియళ్లు ఇలా కారణాలు ఏవైనా సరే, కేవలం 11% మహిళలు తీసుకుంటున్న విశ్రాంతి సమయము 5 గంటల లోపే అంటున్నారు. మీరేమంటారు? నిద్రపోయే సమయంలో ఫోనులు ల్యాప్టాపులలో గడుపుతూ 23% మంది. ఇలా ఉంటే కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రం హోమ్ మొదలైంది, ఎక్కువ మంది పనిలో పడి నిద్రా సమయాన్ని వాయిదా వేస్తున్నారు అని ఒక సర్వే తెలుపుతుంది. ఎక్కువ స్క్రీన్ టైంతో కూడా నిద్రపై ప్రభావం ఉంటుంది అని తెలుపుతున్నారు. మీరు అందులో లేనందుకు సంతోషిస్తున్నాను.

26 శాతము జనాభా తెల్లగా తెల్లారాకే అంటే పొద్దున 8 గంటలకు నిద్ర లేస్తున్నారు అని చెప్తున్నారు. థ్యాంక్ గాడ్ నేను అందులో లేను. 2018లో ఒక సర్వే ఈ విధంగా తెలిపింది. భారతదేశంలో 6.5% మహిళలు, 4.3% పురుషులు నిద్రలేమితో బాధపడుతున్నారు అని తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే భారతదేశంలో ఒక పెద్ద మ్యాట్రస్ పరుపులు తయారు చేసే కంపెనీ గత సంవత్సరము 10 నగరాల్లో సర్వే చేస్తే ఏమీ తెలింది అంటే ప్రజలు నిద్రా సమయము చాలా తగ్గుతున్నట్టు, ధనిక బీద అనే తేడా లేకుండా 6 నుంచి 7 గంటల లోపు మాత్రమే నిద్రిస్తున్నట్టు, దేశంలో నిద్రలేమిలో చెన్నై ముందున్నట్టు, బెంగళూరు, భువనేశ్వర్, అహ్మదాబాదు కూడా ఈ బాటలో నడుస్తున్నట్టు అని తేలింది. మీరు ఈ బ్రాకెట్లో ఉన్నారా? అయినప్పటికీ మీరు చాలా అదృష్టవంతులు. అదే ఎందుకోసము అంటే అసలు ఈ సృష్టిలో జీవరాశి నిద్ర ఏ విధంగా ఉంది ఒక విహంగ వీక్షణం చేద్దాం. డాల్ఫిన్లు ఉదయాన్నే నిద్రలేస్తాయి, చాలా తక్కువ సమయం నిద్రిస్తాయి, చిన్న శబ్దానికి నిద్ర నుంచి బయటకు వస్తాయి. సగము బ్రెయిన్ నిద్రలో ఉంటే మిగతా సగము బ్రెయిన్ మెల్లుకుబతో ఉంటుంది. రాత్రి 11:30 తర్వాత నిద్రకు ఉపక్రమిస్తాయి. మృగరాజు సింహము పెందల కడనే మంచి శక్తితో నిద్రలేస్తుంది, రాత్రి 10:30 తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంది, సాయంత్రము దాని యొక్క శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఎలుగుబంటు 8 గంటలు నిద్రిస్తుంది, సూర్యోదయము సూర్యాస్తమయాలకు అనుగుణంగా నిద్రపోతుంది. జిరాఫీ కేవలం 20 నిమిషాలు మాత్రమే నిద్రిస్తాయి, కొన్ని 1.19 నిమిషాలు నిద్రిస్తాయి. గబ్బిలాలు బ్రౌన్ బ్యాట్స్ 19 గంటలు నిద్రిస్తాయి. బాతు ఒక కన్ను మూసుకొని ఒక కన్నుతో నిద్రిస్తుంది, ఇక నత్త సంవత్సరాల తరబడి నిద్రిస్తుంది. కప్పలు కాలానుగుణంగా నిద్రిస్తాయి, వాటినే హైబర్నేషన్ అంటాము. మనిషి జీవ పరిణామ క్రమంలో మన ముందు వారైన ఏప్సు, చింపాంజీ, గొరిల్లాలు ఇవన్నీ మనిషి ఎలా నిద్రిస్తే అలా నిద్రిస్తాయి. ఇలా ఈ సృష్టిలో ప్రతి జీవి తమ తమ లేదా సూర్యచంద్రుల గతులకు అనుగుణంగా బయలాజికల్ క్లాక్, జీవ గరియారం అమలు చేసుకుంటే మానవుడు మాత్రం దానికి భిన్నంగా చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవరు అంటే ఎక్కడ పడుకున్నా గాఢంగా నిద్రపోగలిగే వాడే. ఆధునిక యుగంలో నిద్ర కూడా బంగారం అయ్యింది. నిద్రను ఇష్టపూర్వక

ఆలస్యం చేసే క్షీరదము మనిషి మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నిద్ర, నిద్ర అంటే ఒక స్థితి, ఒక స్థితి శరీరము అచేతనముగా ఉండి మెదడు చురుకుగా ఉండే నిష్క్రియ స్థితి. శారీరక ఆరోగ్యంలో నిద్ర ముఖ్యమైనటువంటి ఒక పాత్ర వహిస్తుంది. శరీర జీవక్రియలు సక్రమంగా సాగటానికి, మెదడు యొక్క అభివృద్ధికి, గుండె మరియు రక్తనాళాల మరమ్మతులకు నిద్ర ఉపయోగపడితే నిద్రలేమితో గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహము, స్ట్రోకు మొదలవునవి పెంచుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి, ఏమిటంటే నిద్ర సరిగా పోకపోతే కార్టిసాల్ లెవెల్స్, ఒత్తిడి లెవెల్స్, ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. మానవులు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది నిద్రపోవటానికి. మనం మొత్తం నిద్రను శాస్త్రీయంగా 2 రకాలుగా వర్గీకరించినట్లయితే ఎన్ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. దాని దశలని ఒక్కసారిగా మనం క్లిప్ చేద్దాం. మొదటి దశలో మీరు కళ్ళు మూసుకునే ఉంటారు, కానీ మిమ్మల్ని మేల్కొల్పడం చాలా సులభము. ఈ దశ 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది. ఇది నిద్ర యొక్క తేలికపాటి దశ. మెదడు యొక్క అధిక యాంబ్లిట్యూడ్ బీటా తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చాలా నెమ్మది మెదడు తరంగాలు. ఈ దశలో మీరు ఒకరిని మేల్కొల్పితే వారు నిజంగా నిద్రపోలేదు అని చెప్తారు. 2వ దశలో మీరు తేలికపాటి నిద్రలో ఉంటారు. మీ హృదయ స్పందన తగ్గిపోతుంది, మీ శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది, మీ శరీరం డీపు నిద్రకు సిద్ధమవుతుంది. ఈ దశ సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో మీ పరిసరాల గురించి మీకు తక్కువ అవగాహన ఏర్పడుతుంది. శ్వాస మరియు హృదయ స్పందన క్రమముగా మారుతుంది. ప్రజలు వారి మొత్తం నిద్రలో సుమారు 50% ఈ దశలో గడుపుతారు. 3వ దశ, ఇది లోతైన నిద్రశ. ఈ దశలో మిమ్మల్ని ప్రేరేపించడం కష్టం. ఎవరైనా మిమ్మల్ని మేల్కొల్పినట్లయితే మీరు కొన్ని నిమిషాల పాటు అయోమయ స్థితికి లోనవుతారు. ఈ దశలో కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి, రక్తపోటు, శ్వాసరేటు తగ్గిపోతుంది, లోతైన నిద్ర వస్తుంది. ఈ దశను డెల్టా స్లీప్ అని కూడా పిలుస్తారు. ఈ దశలో తక్కువ ప్రతిస్పందనలు పొందుతారు. వాతావరణంలో శబ్దాలు మరియు కార్యాచరణలకు ప్రతిస్పందన చేయడంలో విఫలం అవుతారు. ఈ దశ నిద్రలో కలల్లో కూడా విహరిస్తారు. మంచం చెమ్మగిల్లుతుంది. కొందరు స్లీప్ వాకింగ్ కూడా చేస్తారు. ఇది తేలికపాటి నిద్ర మరియు లోతైన నిద్ర మధ్య పరివర్తన కాలంగా పనిచేస్తుంది. వీటి ప్రభావము, తీవ్రతను ఈఈజీ ద్వారా గణించవచ్చు. మరి ఒక దశ, ఈ దశలో నీ చుట్టూ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. రంగు, రుచి, వాసన, వేడి, చల్లన, చుట్టుపక్కన ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఒక దశ. ఈ దశ సమయంలోనే దొంగతనాలు, శత్రువుల డాడులు, యాక్సిడెంట్లు మొదలగునవి జరుగుతాయి. ఇలా ఉంటే మీకు తెలిసే ఉంటుంది మనం నిద్రించే విధానము, నిద్రిస్తున్న వ్యక్తిని లేపే విధానము. సగటు మానవుడు ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయినప్పటికీ మన బిజీ షెడ్యూల్ కారణంగా మనం తరచుగా తక్కువ గంటలు నిద్రపోతున్నాము. పని ఒత్తిడితో, జీవనశైలి మార్పుల వల్ల తరచుగా తెల్లవారే జామ వరకు మనల్ని మేలుపోల్తూనే ఉంటుంది. మానవుడు ఎంత నిద్రపోతున్నాడో మీకు తెలుసా అనంటే, సగటున ఇది వారి జీవితంలో 1/3 వంతు. మీరు సుమారు 75 సంవత్సరాలు జీవించినట్లయితే దానిలో మీరు 25 సంవత్సరాలు నిద్రలో గడిపినట్టే. ఇది మనిషి వయసును బట్టి మారవచ్చు. ఒత్తిడి, శారీరక లేదా మానసిక ఆరోగ్యము, జీవనశైలి, నిద్ర ఏర్పాట్లు, కుటుంబ చరిత్ర, పని షిఫ్టు, ఆహారము మరియు వ్యాయామము లాంటి అలవాట్లు, ఇవన్నీ నిద్రలేమికి కారణము అవుతాయి. ఇది ఇలా ఒకవైపు ఉంటే డబ్బు పెడితే అంగట్లో దొరికే వస్తువు కాదు. అయినప్పటికీ ఈ ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల్లో నిద్ర బికమ్ ఏ మార్కెటబుల్ ప్రోడక్ట్ అయిపోయింది. మీ నిద్ర అనేది ఒక పెద్ద వ్యాపారం అవుతుంది. అయినది ఎలా అంటే, వీటి అమ్మకంలో, వీటి ప్రకటనలో, వీటి ప్రమోషన్లో, వీటి వినియోగంలో, వీటి వాడకంలో, స్లీపింగ్ పిల్స్ మార్కెటింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్ మార్కెటింగ్, దూప్ స్టిక్స్ మార్కెటింగ్, యువర్ మ్యాట్రస్ మార్కెటింగ్, బెడ్రూమ్ లైట్స్, డోర్ విండో కర్టన్స్, సౌండ్ ఆడియోస్, అప్లికేషన్స్, స్నూరింగ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్, అరోమా థెరపీ, లైట్ థెరపీ, మెడిటేషను, నిద్రపుచ్చే టాయ్స్ కూడా. జో అచ్యుతానంద, జో జో ముకుంద, లాలి పరమానంద. ఒకప్పుడు అమ్మో అమ్మమ్మో పాడితే గాని పడుకోని ఆ బాలకుడు నేడు స్మార్ట్ ఫోన్ తోటి పడుకుంటున్నాడు. ఇలా రేపు భవిష్యత్తులో నిద్రా పార్లర్లు కూడా రావచ్చు.
నిద్రకు కౌన్సిలర్స్కు రావచ్చు, మంచి నిద్రపై ట్రైనింగులు రావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు వారి

ఉద్యోగుల సామర్థ్యం పెంచడానికి నిద్రను కూడా ప్రోత్సహించవచ్చు. ఇంకొకటి ఏమిటంటే, నిద్రించే సమయంను బట్టి నీ శరీరంలో ఒక్కొక్క అవయవంపై ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు, రాత్రి 10 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, 11 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, 12 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, 1 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, ఇలా గంటను బట్టి మీ యొక్క నిద్ర ప్రభావము మీ యొక్క అవయవాలపై ప్రభావం చూపెడుతుంది. మనకు తెలియదు, మీకు తెలియదు, నీవు ఎంతసేపు నిద్రపోతున్నావో నీ సామాజిక మాధ్యమాలకు తెలుసు. అది ఒక లీడ్ అవుతుంది. అందుకోసమే వన్ మస్ట్ నో స్లీప్ హైజిన్. మంచి నిద్రని ఎలా పొందాలి అనేటువంటిది తెలుసుకోవాలి.

0: అందరూ చెప్తారు వేడిపాలు తగమని, షవరు బాత్ చేయమని, ఎక్సర్సైజ్ చేయమని, అది చేయమని ఇది చేయమని చెప్తారు. అయినప్పటికీ కొన్ని సూచనలు, అది సెలవైనా పని రోజైనా ఒకే సమయానికి నిద్రించటం, నిద్రలేవటం, వీలైతే జీవన శైలికి అనుగుణంగా నిద్రను సర్దుపాటు చేసుకోవటం, మధ్యాహ్నం పూట ఒక చిన్న కునుకు తీయటం చాలా సమయము కాకుండా, డిజిటల్ డీటాక్సింగ్ పాటించటం, పగటి పూట ఎండలో కొంతసేపు ఉండటమో మనందరికీ తెలుసు. మనమందరికీ తెలుసు మన పడక మంచాన్ని నిద్రకు శృంగారానికి తప్ప మరి దేనికి కాదు అని గుర్తించాలి. చివరిగా పంచేంద్రియాలకు పని చెప్పు. అదే, నీ చేతితో నీ బెడ్షీట్ని టచ్ చేసి చూడు, నీ కళ్ళతో నీ డోర్ విండో కర్టన్స్ చూడు, నీ చెవితో మంచి మ్యూజిక్ విను, నువ్వు ముక్కుతో మంచి వాసన పీల్చు, నీ నోటితో మంచిని రుచిని ఆస్వాదించు. అప్పుడు నిద్ర నీ సొంతము, మంచి నిద్ర నీ సొంతము. అప్పుడు పనిచేస్తాయి ఏ మంత్రమైనా, ఏ శ్లోకమైనా, ఏ పాటైనా. ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడ ధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు.
1: మీరింతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిద్ర ఒక అవగాహన ఈ అంశం గురించి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లల్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
9: వర్క్ ఫ్రమ్ హోమ్,

0: హాయ్ సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: క్యూర్వెల్ హాస్పిటల్, ఎముకలు కీళ్లు వెన్నుముక సమస్యలు, స్త్రీలు పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా, డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
4: కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు విందాం. శతమానం భవతి చిత్రం నుండి ఆంధ్రా కులకర్ణి, రమ్య బెహరా మరియు మోహన భోగరాజు పడిన రామజోగయ శాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు రేణినారెడ్డి పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా

0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: కార్యక్రమంలో తరువాత పాట ఆ ఆ ఈ చిత్రం నుండి అభయ్, చిత్ర మరియు అంజన సౌమ్య పాడిన రామజోగ శాస్త్రీ గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్య సంగీతం వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు శాస్త్రీయ సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణి చప్రటను విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ ఇరవై

0: నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్య సంగీతం విందాం.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణా వాయిద్య సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: IMD forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Mirabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48kg category. Rishikant Singh bagged silver in men's 60kg class. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు వినండి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: उनके अवशेष को पूरे सम्मान के साथ रांची सेंट जेवियर कॉलेज में दफनाया गया।
1: महान शब्द शिल्पी और हिंदी साहित्य के इस पुरोधा फादर कामिल बुल्के बाबा को हमारा आभार सहित शत शत नमन।
2: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत और उमंग की तकनीकी टीम के साथ यानी
3: जगबंधु,
2: चेतना
3: और फैजान के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి ఆహ్వానం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రగీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమల తర్వాత పాట గుంటూరు కారం. ఈ చిత్రం కోసం శిల్పారావు పడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

చిత్రసీమలో మరొక పాట విందాం. డీజే టిల్లు ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం రామ్ మిరియాల.

0: చిత్రసీమలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో మరొక పాట విందాం, భైరవ ద్వీపం చిత్రం నుండి. పాడుతున్నవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, పాట రాసింది శ్రీమండల సీతారామ శాస్త్రి, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Work from home, high salary, just ఒక్క క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చిత్రసీమల తర్వాత పాట గాయకుడు చిత్రం కోసం రోషన్ సాలూర్ పడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం రోషన్ సాలూర్.

చిత్రసీమలో మీరు విన్నా పాట సరిలేరు నీకెవరు చిత్రం నుండి బి ప్రాక్ పడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: కార్యక్రమంలో పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో మరొక పాట విందాం. ఎగిరే పౌరమ చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం స్వరాలు సమకూర్చింది ఎస్వి కృష్ణారెడ్డి.

0: వరంగల్ ఆకాశవాణి.
1: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
2: చిత్రసీమల తురతపాట సంభంగి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ మరియు అనురాధ శ్రీరామ్ పాడిన వి యాదగిరి గీతం, సంగీతం ఘంటాడి కృష్ణ.

చిత్రసీమల తర్వాత పాట జల్సా చిత్రం నుండి రంజిత్ పాడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరాలు సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమల తరతుపాట తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. పాట రాసింది శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి. సురాలు సమకూర్చింది దేవా.

0: చిత్రసీమలో పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: చిత్రసీమలో చివరిగా విందాం ఉగాది చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ పాడిన పాట. రాసింది, సంగీతం సమకూర్చింది SV కృష్ణారెడ్డి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిగిత సుమమాలిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. ఇక వివిధ భారతి ఆకాశవాణి తొలి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణల బిల్లుపై రోజు పార్లమెంట్లో జరిగే చర్చలో పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. యువత గణాన్ని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని ఈ రోజు జరగబోయే చర్చల్లో ఎంపీలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండవని, ఏవైనా చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్పై మాత్రమే కేంద్రీకృతమవుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అది భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని అన్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో జరిగిన 27వ కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో రక్షణ మంత్రి పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయ్ చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. మీరాబాయ్ చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆ దళానికి చెందిన సైనికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కోసం జాతీయ చలనచిత్ర అభివృద్ది సంస్థ అధికారికంగా ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఏషియాలోనే అత్యంత పురాతనమైన చలనచిత్రోత్సవమైన ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధానమైన ఇండియన్ పనోరమ విభాగం ఉంటుంది. అందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు తొలిసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్న వారికి డిజిటల్ వెబ్ సిరీస్ కు కూడా అవార్డులు అందిస్తారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం జులై 17వ తేదీన ప్రారంభించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోకి వచ్చింది. తొలి వారంలోనే మంచి స్పందన లభించిందని ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. జులై 18 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 153 ఆసుపత్రుల్లో మొత్తం 437 మంది నగదు రహిత వైద్య సేవలు పొందినట్లు వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324082 నంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ లో వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్ తీసుకుని 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి ఏదైనా ఒక మంచి పాట మీరు వినాలి అనుకున్నారనుకోండి 0402324082 నంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్లో మీరు వినబోతున్నారు 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. ముందుగా, ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మనసులో పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ మొదటిసారి ఆ మనసు పలికే భావన మాత్రం జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి తొలి ప్రేమ అనుభూతిని చక్కని స్వరాలతో, అందమైన సాహిత్యంతో మన హృదయాలకు చేరువ చేసిన పాట ఇది. నాని లావణ్య త్రిపాఠి నటించిన భలే భలే మొగాడివై చిత్రంలోని ఈ

0: ఈ పాటని ఆలపించిన వారు నాని లసాచిన్ వారియర్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు, శ్రీమంతుడు చిత్రం నుంచి జత కలిసే అనే పాటను వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, అశోక్, సమత, వైష్ణవి. అలాగే కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్.

ఈ పాటని ఆలపించినవారు సాగర్, సుచిత్ర, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు వేదవతి, జ్యోతి, రమణ, టీవీ గిరి, ఎస్ఎల్ ఎంచారి, నాగరాజు, రాహుల్, మానస, లక్ష్మణ్, అలాగే విద్వాన్, భాగ్యశ్రీ, బుల్లోడు, రుద్ర, రోజీ, స్టెల్లా, డేవిడ్, శామ్యుయల్, వరకుర, అది తప్పు రాశారు, సెయింట్ జోన్స్ రోడ్, సికింద్రాబాద్ నుంచి.

యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఇతనూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, మాలక్ష్మి, నాగాంజ్, అలాగే రవి రాయగిరి, దాసరి రవి రాయగిరి, వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమంటున్నారు ఫిదా మూవీ నుంచి. వీరి కోసం సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి ఈ పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:15. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. మీకు నచ్చిన పాటని ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోంచి మంచి మంచి పాటలు. తర్వాతి పాటని కోరిన శ్రోతలు చలో చిత్రం నుంచి చూసి చూడంగానే నచ్చేసావే అనే పాటను వినిపించమంటున్నారు. భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలుగందులను గ్రామం నుండి పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరికోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసుని
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాత పాటని కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి. వీరు జైల్లో ఒక చిత్రం నుంచి జస్ప్రీత్ జాజ్ అండ్ రానారెడ్డి పాడిన పాట అడుగుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైనటువంటి మూవీస్ నుంచి సాంగ్స్. మీకు నచ్చిన ఏదైనా పాటని ఈ ఇయర్ లోంచి వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు నేను శైలజ చిత్రం నుండి ఏం చెప్పను అనే పాటని వినిపించమని కోరుతున్నారు. జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. అలాగే నమస్తే వివిధ భారతి అంటున్నారు. నమస్తే అండి. స్వర్ణలత శ్రీనివాస్ పాసిగుట సికింద్రాబాద్ నుంచి. అలాగే సఫిల్ గూడ నుండి దుర్గా సారథి వీరి కోసం ఈ పాట.

బాహుబలి 2 చిత్రం నుంచి సోనీ దీపు పాడిన పాట విన్నారు. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కుకుడాల వెంకటేశం, యాదమ్మ, అఖిల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు పడన కృష్ణా జిల్లా నుండి వీర కనకారావు పార్వతి, వీరి కోసం ఈ పాట.
2: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా, మీకు నచ్చినవి, మీరు కోరినవి, మరి తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: నేను మీ రేడియో నిస్తం పద్మిని.
1: హాయ్ పద్మిని.
2: హలో రోజీ.
1: ఏంటి

0: ఈరోజు ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ ప్రోగ్రామ్ తో వచ్చేసావు?
1: స్పెషల్ నడుస్తుంది కదా పొద్దున్నుంచి మన వివిధ భారతిలో.
0: ఏంటి చిత్రమ్మ గారి బర్త్డే?
1: అంతే కదా, మరి ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్, చిత్రగారి పుట్టినరోజు. ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు మనం వివిధ భారతి వేదిక సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇంకా
0: చిత్రమ్మ గారి బర్త్డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించబోతుంది మీ పద్మిని. సో తప్పక వినండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం

రిజిస్ట్రేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహిస్తుంది. రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాంధీభవన్లో జరిగిన దివ్యాంగ ఉద్యోగుల కృతజ్ఞత సభలో తెలియజేశారు. స్థానిక సంస్థల్లో కో ఆప్షన్ సభ్యత్వం, మంత్రివర్గంలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం, ఇందిర మేళలో ప్రత్యేక కోటా అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెడతానన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేసి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పరీక్ష నిర్వహించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుటుంబం సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన యుగానుకూల మాతృత్వం సదస్సులో ఆయన మాట్లాడుతూ వివాహం కుటుంబ వ్యవస్థలే సమాజానికి బలమైన పునాదులన్నారు. వైద్య రంగంలో నైతిక పునాదులు బలహీనపడితే సమాజంలో అభివృద్ది గౌరవం దెబ్బతింటుందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. హైదరాబాద్లో ధన్వంతరి పురస్కారాల ప్రదానోత్సవం, తెలంగాణ ఆరోగ్య సంరక్షణ విధానంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు మాజీ రాష్టపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారత అంతరిక్ష క్షిపణి అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు పొందారు. 2015లో ఆయన ఇదే రోజున కన్నుమూశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వేస్తాయి. క్రికెట్లో హరారేలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. 80-90ల దశకంలో టక్కున గుర్తొచ్చే స్వరం వారిది. వారికి వారే సాటి అనే స్వర ప్రస్థానం. గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా అయిన ఆ చిన్న కుయిల్. పాట ఏదైనా, అమ్మ పాటైనా

ఇలాగా ఎలాంటి పాటలైనా ఎలాంటి భావమైనా తెలుగులో పాడలేను పల్లవైనా అంటూ ప్రారంభించిన ఆ గాయని స్వరప్రయాణం అద్వితీయంగా కొనసాగుతోంది ఈనాటికి కూడా. ఎవరు ఆ మలబార్ గాయని? ఇంకెవరు, మనందరికీ ఎంతో సుపరిచితమైన పద్మభూషణ్ కేఎస్ చిత్ర గారు. చిన్న కోయిల్ చిత్రగారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వరాల తోటలో షికారు చేద్దాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదికగా.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి మన తెలుగింటి ఆడబడుచు అయిపోయారు కేఎస్ చిత్ర. మరి వారి స్వర ప్రయాణం, వారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎన్నో మంచి మంచి విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3.

బాలకృష్ణ గారు ఇంకా చాలామంది. మరి కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. 1979 తొలిసారిగా మలయాళంలో కొమ్ముట్టి అనే చిత్రంలో ఎంజి రాధాకృష్ణన్ గారితో తొలి పాట పాడే అవకాశం వచ్చింది. ఎంజి రాధాకృష్ణన్ గారు సంగీత దర్శకులు అన్నమాట. కానీ ఆ సినిమా విడుదలే కాలేదు. కొంచెం నిరుత్సాహపడ్డారు చిత్రగారు. సినిమా వద్దు అనుకుని సంగీతంపైనే దృష్టి పెట్టారు. మళ్ళీ 3 తర్వాత 1982 ఒక ట్రాక్ పాడే అవకాశం వచ్చింది. ఇంతకీ ఆ ట్రాక్ యేసుదాస్ గారి సినిమా కోసం అనమాట. అయితే ట్రాక్ విని యేసుదాస్ గారు అన్నారట, చాలా బాగా పాడుతోంది అమ్మాయి, ఈ అమ్మాయి చేతే ఒరిజినల్ కూడా పాడిద్దామంటే. అలాగా యేసుదాస్ గారితో మొదటిసారి పాడే అవకాశం వచ్చింది చిత్రమ్మకి. అలా మలయాళంలో చిత్ర పాటలు విని తమిళంలో తొలిసారిగా ఇళయరాజా గారు అవకాశం ఇచ్చారు. ఏ సినిమాకి? సింధు భైరవి సినిమాకి. మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్. అప్పుడు ఒక విషయం జరిగింది, కన్నీళ్ళ పర్యంతం అయిపోయారట చిత్ర. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అంత కన్నీటి పర్యంతం అయ్యారు, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

హ్యాపీ బర్త్డే చిత్ర గారు అంటూ ఎంతో మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి, మమ్మల్ని అలరించాలంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. రమణ గారు, రవికుమార్ గారు, నాగ్నాథ్ గుప్తా గారు, రేణుకా గోపరాజు.

రాజేశ్వరి కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి సుందరామూర్తి గారు.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లబ్లో సమయం 11:23 దాటి 24 సెకండ్లు. మరి మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్ చాలా ఒక విషయం జరిగింది, కన్నీళ్ళు పర్యంతం అయిపోయారు చిత్రకారు. అదేంటో చెప్తానన్నాను కదా. అది ఏంటంటే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారితో మొదటి రికార్డింగ్కి అనుకోకుండా ఆలస్యంగా వెళ్ళారట చిత్రమ్మ. బాగా టెన్షన్ పడిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారట. పాడలేను, నా వల్ల కాదు అని భయంతో స్టూడియోలోనే ఏడ్చేశారట. అప్పుడు ఇళయరాజా గారు ఆమెను ఓదార్చి రికార్డింగ్ పూర్తయ్యాక ఎంతో అనునయంగా తన వద్దకు వచ్చి అత్యంత విలువైన త్యాగరాజస్వామి ఫోటోను బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారట. నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మంచి గాయనిగా స్థిరపడతావంటూ ఇచ్చిన ఆశీర్వచనం. అలా తొలి రోజుల్లో పాడిన సింధు భైరవి పాటకి తొలి జాతీయ పురస్కారం అందుకున్నారు చిత్ర. ఆ ఫోటో నీటికి తన పూజ గదిలో ఉండి పూజించుకుంటున్నానంటున్నారు చిత్ర. మరి ఆ లెజెండ్స్తో అదొక లైఫ్ టైం మెమరీ అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని షేర్ చేశారు కేఎస్ చిత్ర. మరి సింధు భైరవి ఆ సినిమాలో జాతీయ పురస్కారం వచ్చిన ఆ పాట ఒకసారి వినేద్దామా?

ఈ పాట చిత్రగారి ఐకానిక్ సాంగ్స్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. నిండైన చీరకట్టు, కల్మషం లేని నవ్వు వారి ఆభరణాలు. భాష ఏదైనా భావం మాధుర్యం మారకుండా సింగిల్ టేక్లో పాటల్ని పూర్తి చేసే ప్రతిభ చిత్రగారిది. అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా పాటల ప్రపంచంలో సింగిల్ టేక్ సింగర్గా చిత్రగారిని పిలుస్తారు. మరి చిత్రగారి గురించి ఒక సరదైన విషయం ఉంది, అదేంటో చెప్తాను. ఏంటంటే, పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి కూడా ఉంది ఆవిడికి. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి చిత్రగారికి పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి హాబీ ఉంది. అదేంటో చెప్తానన్నాను కదా, అదేంటంటే భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ హాబీ గురించి. ఎక్కడైనా మంచి ఇంటి డిజైన్ కనిపిస్తే అది గుర్తు పెట్టుకొని దాన్ని అందమైన డిజైన్గా ఒక పెద్ద ఆర్ట్గా గీసి దాచుకుంటారట. ఇది ఎంతో ఇష్టంట ఆవిడకి. ఇదే కాదు, ఏవైనా లైవ్ షోస్ ప్రదర్శనలు చేసే ముందు చాలా టెన్షన్ పడిపోతారట చిత్రగారు. మరి ఈ టెన్షన్ నుండి పక్కకి వెళ్ళడానికి ఏం చేస్తారు చిత్రగారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆవిడ ఏం చెప్పారో తెలుసా, మైండ్ గేమ్స్ ఆడతాను, క్రాస్ వర్డ్స్ చేస్తాను, అలా చేస్తే నాకున్న టెన్షన్ అంతా దూరం అయిపోయి నేను అద్భుతమైన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను అంటున్నారు ఈ చిన్న కోయిల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం. ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇక యేసుదాస్ గారిని ఒక తండ్రిలాగా, దైవంలాగా, గురువులాగా భావిస్తారు చిత్ర గారు. ఒకసారి ఒక అవార్డ్స్ ఫంక్షన్లో వీరిద్దరూ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారట. ఆ రోజు చిత్ర గారికేమో తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి ఉంది. యేసుదాస్ గారు ఆమె దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి ఆశీర్వదించారట. తల్లి, సంగీతం నీ లోపల ఉంది చిత్ర, నీ గొంతులో కాదు, నువ్వు భయపడకుండా స్టేజ్ ఎక్కు, మిగతా అదంతా నేను చూసుకుంటానని ఎంతో ధైర్యం చెప్పారట. మరి అదే కదా ఒక తండ్రిగా, గొప్ప గురువుగా, తన శిష్యురాలిగా నన్ను ఎన్నో సందర్భాల్లో వెన్నంటే ఉండి నడిపించారు, ఈ రోజుకి కూడా నడిపిస్తున్నారంటారు చిత్ర గారు. మరి వారిద్దరి కలయికలో వచ్చిన ఒక అద్భుతమైన పాట మనందరికోసం.

అల్లుడు గారు చిత్రం నుండి కేవీ మహాదేవన్ గారి క్లాసికల్ హిట్ సాంగ్ కదా ఇది. చిత్రగారు యశ్దాస్ గారు కాంబినేషన్లో టాప్ 10లో ఉండే పాట ఇది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం ఆ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. భారతీయ భాషలతో పాటు ఎన్నో ప్రపంచ భాషల్లో పాడారు చిత్రమ్మ. వేలల్లో పాటలు, వందల కొద్ది పురస్కారాలు. ఒక విషయం చెప్పనా, వారికి వచ్చిన అవార్డ్స్ లిస్ట్ చదవడానికే 15 నిమిషాలు పడుతుందిట. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటు 4 రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనిమణి చిత్ర. భారతదేశంలోనే అత్యధికంగా యుగళగీతాలు పాడిన గాయని కూడా చిత్రగారే. అయితే ఆవిడ ఒకటి అంటారు, ఎన్ని సత్కారాలు పురస్కారాలు ఉన్నా తన విజయానికి అభిమానులు, శ్రోతల ప్రేమ, తన గురువుల సంగీత దర్శకులే కారణం అంటారు. ఎంతో సింపుల్సిటీగా ఉంటారు కదా చిత్ర గారు. మరి ఇంకొక మంచి పాట విందాం, అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక అమ్మ పాట.

జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. 2011 తన బిడ్డను పోగొట్టుకున్న చిత్ర దాదాపు 2 ఏళ్లపాటు పాటకు దూరమయ్యారు. అందరి ప్రోత్సాహంతో తిరిగి పాట ప్రయాణం కొనసాగించారు. అందుకే ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తే పిల్లల పోటీలకు అతిథిగా హాజరవుతూ కనిపిస్తారు చిత్ర. భగవంతుడు నా బిడ్డను తీసుకెళ్లినా వందల పిల్లలకి చిత్రమ్మగా దగ్గరయ్యానంటారు ఈ మాతృమూర్తి. పిల్లలకి వృద్ధ సంగీత కళాకారులను ఆదుకుంటూ సహాయంగా ఉంటారు ఈ స్నేహశీలి. మరి ఇప్పుడు చివరిగా విందాం ఇద్దరు పద్మభూషణ్లు, వాణి జయరామ్ గారు, చిత్రమ్మ ఆలపించిన ఈ పాట.

ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని పాటలు విన్నా సరిపోవు కదా. ఇంకా ఎన్నో మంచి మంచి పాటలతో మనందరినీ అలరించాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి కేఎస్ చిత్ర గారికి పుట్టినరోజులు శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు చిత్రగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి సందేశం పంపించిన శ్రోతలందరికీ కూడా అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తోంది. ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని సవినయంగా ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకునే వరకు నిద్రపోకండి అని గొప్ప సందేశంతో మన దేశ యువతకి మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ కలాం గారు.

0: ఆకాశం నీ హద్దుర చిత్రానికి సైంధవి పాడిన పాట విన్నారు. రచన వెన్నెలకంటి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:10 దాటి 30 సెకండ్లు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్స అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులో పేపర్ బాయ్గా జీవితాన్ని మొదలుపెట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వ విజేతగా నిలిపిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మొహంపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు, నిండైన ఆత్మవిశ్వాసంకి చిరునామా ఆయన. నిరాడంబరుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక దార్శనికుడిగా జ్ఞానాన్ని పంచుతూ దేశ యువతకి నిజమైన స్ఫూర్తిదాతగా నిలిచారు డాక్టర్ కలాం.

0: మహానటి చిత్రానికి రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆకాశవాణి వివిధ భారతి ఛానల్లో. మరి ఈరోజు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వైఫల్యం వస్తే నిరాశ చెందవద్దని, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలోనే మొదటి ప్రయత్నం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు డాక్టర్ కలాం గారు. ఆయన అంటారు తననే ఉదాహరణగా తీసుకోమని, ఎందుకంటే వారి జీవితంలో పైలట్ కాలేకపోయినా తొలిసారిగా పైలట్ అవ్వాలనుకున్నారట కలాం గారు. కానీ పైలట్ కాలేకపోయినా మొదట శాటిలైట్ ప్రయోగం విఫలమైనా సరే పట్టుదలతో పోరాడి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు డాక్టర్ కలాం.

గోదావరి చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్రా బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:20 దాటి 38 సెకండ్లు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం మన ఈ కార్యక్రమంలో. 1969 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో డైరెక్టర్గా డాక్టర్ కలాం మన దేశ అంతరిక్ష పరిశోధనలకి కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు ఎందరో గొప్ప శాస్త్రవేత్తలకి గైడెన్స్నిచ్చారు. వారి సలహాలతో ఈరోజు మన దేశం చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య ఎల్వన్ లాంటి విజయాలని సొంతం చేసుకోగలిగాం. ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం కూడా.

0: దొంగ దొంగ చిత్రానికి మనో చిత్రాలపించిన పాట విన్నారు. రచన రాజశ్రీ, సంగీతం ఇఆర్ రెహమాన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. స్టూడియో క్లాక్ లో సమయం 12:27 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం. దేశ సేవ సంకల్పం జీవితం ఇదంతా నా కళ అనేవారు కలాం గారు. భారత అంతరిక్ష పరిశోధన తొలి రోజుల నుండి నేటి వరకు వారు చూపిన బాట, వారు అందించిన విజ్ఞానం అనిర్వచనీయం. ఆ ప్రయాణంలో ప్రతి విజయం ఒక అద్భుతమే. ఎన్నో క్షిపణులు తయారు చేశారు వారి హయాంలో. మిసైల్స్ లైక్ అగ్ని, పృథ్వీ, త్రిశూల్, నాగ్ మన దేశ రక్షణలో గర్వంగా నిలిచాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే పరమార్థమని చాటిన గొప్ప మనిషి కలాం గారు. అందుకే వారి ఆశయాలు సజీవం అంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం సీఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్కోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: मैं कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं। ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత

0: కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తనను తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్షా సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
1: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ओपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: पेपर लीक जरिए ये संघटन एदुर्कोवडानिकी बिल्लुलो कठिनमैन शिक्षा स्मृति निबंधनलु उन्नायि. లోక్సభలో లిస్టు చేసిన జెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూల్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకుముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజ్ల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడం కానీ, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం కానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తేదీన తమిళనాడులోని రామేశ్వరం

0: జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25వ తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ నంబర్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సిఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం అంటుంది మీ పద్మిని.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం. కలాం గారు పిల్లలతో పాటు ప్రతి ప్రాణిని ప్రేమించేవారట. అందుకే ఆయన ఎప్పుడూ శాకాహారమే తినేవారట. అతి సాధారణ జీవితం. 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్లు, 1 వాచ్, వేలల్ల పుస్తకాలు, ఇదే వారి ఆస్తి అని చెప్పేవారు. పుస్తకాలంటే ఎంతో ప్రాణంగా ఉండేది కలాం గారికి అని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు వారి సొంతం. విద్యార్థులు రాసిన ప్రతి ఉత్తరానికి ఎంత ఓపికగా కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి ఉత్తరాలు రాసి పంపేవారట. వారు ఎప్పుడూ ఒక్కటే మాట చెప్పేవారు, దేశ భవిష్యత్తు యువత విద్యార్థుల్లోనే ఉందని బలంగా నమ్మారు కలాం గారు. అందుకే చివరి శ్వాస వరకు విద్యార్థుల మధ్య గడుపుతూ బోధిస్తూనే మనందరికీ దూరమయ్యారు.

ఆటోగ్రాఫ్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. ఉపాధ్యాయుడుగా, శాస్త్రవేత్తగా, మాజీ రాష్ట్రపతిగా మాత్రమే కాదు, రచయితగా కూడా యువతను ఇన్స్పైర్ చేసే పుస్తకాలు రాశారు డాక్టర్ కలాం. ముఖ్యంగా చెప్పాలంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ పుస్తకంలో తగినంత సంపద వనరులు లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎంతో అద్భుతంగా రాశారు కలాం గారు. అందరం ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకాల జాబితాలో తప్పక చేర్చుకోవాలి వింగ్స్ ఆఫ్ ఫైర్ని. అందుకనే పిల్లలతో తప్పకుండా చదివించాలంటున్నారు పుస్తక విశ్లేషకులు. ఇంతకీ మీరు చదివారా వింగ్స్ ఆఫ్ ఫైర్? చదివితే మీ ఉద్దేశం ఏంటో 0402324085200423284285 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విమానం చిత్రానికి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. రచన సంగీతం చరణ్ అర్జున్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:54 దాటి 3 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై మీట్ ద స్టార్.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం మీరు చదివారా అని శ్రోతలను అడిగితే చాలామంది శ్రోతలు స్పందించారు. ముందుగా రవళి గారు ముల్లకలపల్లి నుండి రాస్తున్నారు. 2005 ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పాటు అదనంగా అడిషనల్గా ఉండేది వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం. నేను చదివాను, నాకు మళ్ళీ మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఒక విజేత ఆత్మకథ ఇదే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో. అబ్దుల్ కలాం గారు చాలా ఇన్స్పైరింగ్గా రాశారు. ఎంత నిరాశ ఉంటే అంతకి రెండింతలుగా ఉత్సాహపరిచే మాటలు ఎన్నో ఉన్నాయి అందులో అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ. ఇక మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి ఒక సందేశం పంపించారు. అబ్దుల్ కలాం గారిని వారి వర్ధంతిని పురస్కరించుకొని మనం ఎంతో వినయంగా సవినయంగా వారిని స్మరించుకుంటున్నాం. ప్రోగ్రాం చాలా బాగుంది, కార్యక్రమం బాగుందంటూ మనకి సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 జూలై 27 అంటే ఈ రోజున మేఘాలయలో ఐఐఎం షిల్లాంగ్ విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ కూలబడి మనందరికీ దూరమయ్యారు కలాం గారు. భౌతికంగా దూరమైన మన దేశ అంతరిక్ష చరిత్రలో దేశ రక్షణలో సమకూర్చిన మిసైల్స్ నిధిలో వారెప్పటికీ చిరంజీవే. ఆ మేధావికి మరొక్కసారి మనసారా స్మృత్యాంజలి సమర్పిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: రాజా చిత్రానికి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, రచన సామవేదం షణ్ముఖ శర్మ. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 1 గంట దాటి 38 సెకండ్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా భీమ్లా నాయక్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

ఇప్పుడు విందాం మిరపకాయ చిత్రానికి రాహుల్ నంబియార్ చిత్ర ఆలపించిన పాట, సంగీతం ఎస్ఎస్ తమన్, రచన భాస్కర భట్ల.

మంచి హుషారైన పాట విన్నాం కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 2 ఏళ్లలోనే ఈ స్టేషన్ను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ, 2029 నాటికి కొత్తపల్లికి రైల్వే అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 48,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని, తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 3 బుల్లెట్ రైళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా

0: ఒకటి టికెట్ కొనుగోలు చేసి తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ,
1: 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం.
0: దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ తో పాటు ఇకపై జై యువ నినాదంతో ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, సిబిఎస్ఈ నీట్ వంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు.

రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్తో పాటు ఇకపై జై యువ నినాదంతో ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, సిబిఎస్ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటర్లు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు వంటి యువతకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటిలో ప్రభుత్వం విఫలమైందని విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో కొనియాడారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వర్షపాతం లోటుతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరొక కీలక అడుగు పడిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్ల రూపాయల పైచిలుకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. భారత వైమానిక దళం, ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ఎయిర్ఫీల్డ్ వల్ల పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,072 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 47,379 విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత ఏడాదితో పోలిస్తే 2,278 మంది అదనంగా చేరారని చెప్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ పేర్కొన్నారు. క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు 6 తడి పంటల సాగుపై దృష్టి సారించాలని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. రైతు కేంద్రంలో 6 తడి పంటల విత్తనాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు రైతు వేదికల్లో కంది, జొన్న, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న తదితర 6 తడి పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 80% పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ పరిధిలో
సవరణ ప్రక్రియను

0: నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. గ్రామాల్లో భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 42 సెకండ్లు. నేను మీకు చెప్పకముందే చాలామంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం గారు అంటూ చాలా సందేశాలు పంపించారు. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-24082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మాత్రమే పంపించండి. ఒక్కసారి సమాధానం పంపించండి, మళ్ళీ మళ్ళీ పంపిస్తే అవి కిందకు వెళ్ళిపోతాయి కాబట్టి. మరి షో టైం ప్రారంభించేసుకుందామా? అస్సలు ఆలస్యం చేయకుండా
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు మాత్రమే కాదు, నేను కూడా సిద్ధమే స్టూడియోలో. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఇప్పటిలాగానే ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న, 2 సినిమా ప్రశ్నలు, 1 జనరల్ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న షో టైంలో. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. రుద్రవీణ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరొకసారి ప్రశ్న, మరొకసారి. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మీకు సమాధానం తెలిస్తే 0402-324-0852, 0402-24-08-52 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:27 దాటి 32 సెకండ్లు. మంచి హుషారైన పాట వినిపించారంటూ శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. మరి షో టైం అంటేనే ఫుల్ ఎనర్జెటిక్ ప్రోగ్రామ్ కదండి. ఆ మాత్రం ఎనర్జీ ఉండకపోతే ఎట్లా చెప్పండి? మరి షో టైంలో మొదటి ప్రశ్న నేను అడిగాను, రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు మన విబి శ్రోతలందరూ. మరి అన్నీ చదవలేను కదా, ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందు సరిగ్గా సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత ఆన్సర్ని చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ చెప్పాక కూడా చాలామంది శ్రోతలు కొంచెం మిస్ ఎట్లా పంపించేస్తున్నారనమాట, అందుకని. ఇక సరిగ్గా సమాధానాలు పంపించిన వాళ్ళు బాలకృష్ణ నర్సంపేట

నుండి కేవీరావు, పీపీరావు ఖైరతాబాద్ నుండి, సంధ్యా దస్తగిరి కడప నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, బుజ్జి హైదరాబాద్ హుడా కాలనీ నుండి, శ్రీనివాస్ పీర్జా దిగుడ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పానుగొండి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి పంపించారు. ఇక వేదవతి గణేష్, వేదవతి గారు నిజాంపేట నుండి పంపించారు. సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, అప్పలరాజు పెడ నుండి, కాంచనా కిట్టుకీసర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, భవానీ వెంకట పుట్టుపాక నుండి, ఎలగందుల మార్కండేయ భూదాం పోచంపల్లి, రాము బల్కంపేట మురహరి యశోద నిజామాబాద్ నుండి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, ఇక చివరిగా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, నేదునూరి కళ్యాణాచారి గారు కల్వకుర్తి నుండి సరిగ్గా సమాధానాలు పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు అన్నమాట ఇవి. ఇక ఇప్పుడు సమాధానం ఏంటంటే, ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారికి డబ్బింగ్ చెప్పారు. రుద్రవీణ సినిమాలో బిల్హరి శాస్త్రి పాత్ర జమినీ గణేషన్ గారు పోషించారు, ఆ పాత్రకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారన్నమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధం అనుకుంటాను. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం పంపించండి. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్గా భారతదేశం విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, అది ఈ నెలలోనే చాలా రీసెంట్గా జరిగింది, విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, ఆ క్షిపణి పేరు తెలిస్తే, ఆ మిసైల్ పేరు తెలిస్తే 0402324085204024028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విక్రమ్ వన్ మాత్రం కాదు, ఇది విక్రమ్ వన్ అనేది ప్రైవేట్ లాంచ్. చాలా రీసెంట్గా జరిగిన 23వ తారీఖున జరిగింది ఈ క్షిపణి ప్రయోగం. ఆలోచించి సమాధానాలు పంపించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 దాటి 3 సెకండ్లు. మరి ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగాను. భారతదేశం విజయవంతంగా ఇటీవల చాలా రీసెంట్గా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. ముందుగా సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, పద్మావతి శిల్పా చంచల్గూడ నుండి, వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి, డాక్టర్ సూర్యశ్రీ కౌకూరు నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, రంగా హైదరాబాద్, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, అరుణా రాజేందర్ జక్రాన్పల్లి, శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, రామయ్య జయశ్రీనగర్ నుండి, మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి, నరేష్ రోజా మూసపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామ్లా ఏకలవ్యనగర్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, కస్తూరి రాముడు మరియు వారి కుటుంబ సభ్యులందరూ చౌటుప్పల్ నుండి సరైన సమాధానాలు సరైన టైంలో పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ముందుగా వచ్చిన వారు మాత్రం వీరన్నమాట. మరి సమాధానం ఏంటంటే కుష అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవలే 23 జూలై ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఐలాండ్ నుండి ప్రయోగించబడింది, విజయవంతమైంది. ఒకవేళ ఇది విజయవంతం అయితే ఈ కుశ భారతదేశ భవిష్యత్ ప్రాజెక్ట్ అయిన మిషన్ సుదర్శన్ చక్రాలో కీలక మైరురాయిగా మారనున్నదంటున్నారు మరి శాస్త్రవేత్తలందరూ. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని కూడా ఛేదించగలిగే శక్తి ఉందిట ఈ కుశ మిసైల్ కన్నమాట. అది సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్.

ఢమరుకొం చిత్రం నుండి హరిహరన్ చిత్రాలు పెంచిన పాట విన్నారు. మరి నాగార్జున గారు పాట విన్నాం కాబట్టి ఈ ప్రశ్న నాగార్జున గారి గురించే. చాలామంది శ్రోతలు పంపిస్తున్నారు, మేము ఆన్సర్లు చేస్తున్నాం, మీరు మా పేర్లు చదవటం లేదని. ముందుగా ఎవరి పేర్లు వస్తే ఫాస్టెస్ట్ 20 జరగడం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. మరి షో టైంలో మూడో ప్రశ్నగా వస్తుంది సినిమాకి సంబంధించిన ప్రశ్న. అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ప్రశ్న ఇది. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:47 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో 3వ ప్రశ్నగా నేను అడిగాను, అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెర మీద కనిపించిన చిత్రం ఏది అని. చాలామంది శ్రోతలు సరైన సమాధానం చెప్పారు, కొంతమంది తప్పులో కాలేశారు. మరి సరైన సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరంటే, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెంపోలే యాళ్లగడ్డ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, లతా పోచారం నుండి, దోనాల్ సుదర్శన్ అంకుశాపురం నుండి, నెమ్మ

నుండి పున్న వెంకటేశం హేమలత, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, బండి కృష్ణగౌడ్ గోధుమకుంట నుండి, వేదవతి గణేష్ నిజాంపేట నుండి, అప్పలరాజుగారి పెండ్ నుండి, పులిపాటి వెంకటేష్, సత్యవతి మహబూబ్ నగర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు చిత్రయాల నుండి, శ్రీనివాస్, పద్మావతి, కానాజీగూడ, ఇందిరానగర్ నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, ఇక చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్కుర్తి గ్రామం కరీంనగర్ నుండి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు ఇదన్నమాట. మరి సమాధానం ఏంటంటే, 1968వ సంవత్సరంలో వచ్చిన సుడిగుండాలు సినిమాలో వారు తొలిసారిగా వారి బ్రదర్ అయిన సహోదరుడైన అక్కినేని వెంకట్తో కలిసి కనిపిస్తారనమాట. దీనికన్నా ముందే 1960లో వెలుగు నీడల షూటింగ్ టైంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ రావాల్సిందిట, వారు అందుబాటులో లేకపోతే నాగార్జున గారిని పెట్టి ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట. ఇది 1960లో జరిగిన ఇదనమాట. సో ఇద్దరు ఎవరైతే సుడిగుండాలు రాశారో, ఎవరైతే వెలుగు నీడలు రాశారో, వారిద్దరికి పేర్లు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. మరి షో టైంలో చివరి ప్రశ్న, కొంచెం జనరల్ ప్రశ్న, మనం ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, అందరికీ రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం కదా, మరి మీరు మీ చిన్నతనంలో చేసిన తొలి రైలు ప్రయాణం ఎప్పుడు చేశారో క్లుప్తంగా రాసి పంపించండి. వీలైనంత తొందరగా చదివే ప్రయత్నం చేస్తాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి మీ ఫస్ట్ ట్రైన్ జర్నీ ఎప్పుడు ఎక్కడ నాతో షేర్ చేయండి. 0402324085 ఈ నంబర్ ఇది.

మంచి రైలు బండి పాట విన్నాం కదా. గంగోత్రి సినిమా నుంచి ఎస్పి చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన ఆ పాట, సంగీతం ఎంఎం కీరవాణి. మరి రైలు బండి మీ ఫస్ట్, ఎంతైనా బాగుంటుంది కదా ట్రైన్ జర్నీ, ఎప్పుడు బాగుంటుంది. అందులో మన మొదటి ట్రైన్ జర్నీ ఆ గుర్తులు అనుభవాలు ఎప్పుడు నొస్టాల్జిక్గానే ఉంటాయి. మరి మీరు మీ మొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, చాలామంది శ్రోతలు తిరుపతికి వెళ్ళామంటూ చాలా సందేశాలు పంపించారు. చూద్దాం ఎవరు ఏ విధంగా రాశారో. మరి ఎవరు ఏం రాస్తున్నారంటే, ఫస్ట్ టైం వేల్పూర్కి వెళ్ళాము, నాకు 9 ఏళ్ళు అంటున్నారు భవానీ, షాపూర్ నుండి పంపించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రాస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం 1988 నా మొదటి రైలు ప్రయాణానికి, మళ్ళీ గుర్తు చేశారంటున్నారు. మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమే కదా. మరి షో టైంలో ఒక ప్రశ్న తప్పకుండా మనం అడుగుతూ ఉంటాం. వైజాగ్ బొర్రా గుహలు వెళ్ళాం మేడం, నా వయసు 8 ఏళ్ళు, అది కూడా అందమైన ట్రైన్ జర్నీ అంటున్నారు. కుషాయిగూడ నుండి వెంకటేష్, మోనిక. ఇక మహబూబ్ నగర్ నుండి తిరుపతి వెళ్ళామంటున్నారు, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్, రోజా. ఇక గార్ల టు ఖమ్మం వెళ్ళామండి, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు పాష, కిష్టాపురం నుండి. ఎప్పుడంటే 1972 వావ్. మరి బాలకృష్ణ గారు నర్సంపేట నుండి రాస్తారు, 1971 వరంగల్ నుండి 3 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను, నాకు ఇంకా గుర్తుంది అన్నారు. అమేజింగ్ కదా, అసలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో. మా ఫస్ట్ రైలు ప్రయాణం తిరుపతికి వెళ్ళామండి అంటున్నారు దస్తగిరి సంధ్యా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక 1979 జనగామ నుండి సికింద్రాబాద్ వెళ్ళాం, భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి కొండ. శాంత రాస్తున్నారు, నేను ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదమ్మా అంటున్నారు. పర్వాలేదులేండి. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు, చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి. ట్రైన్ దూరం నుంచి చేసిన ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. బెంగళూరు నుండి తిరుపతి వెళ్ళాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుండి. ఇక నిజామాబాద్ నుండి మురహరి యశోద రాస్తున్నారు, నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చాను, అదే నా తొలి ప్రయాణం అంటున్నారు. మొట్టమొదటి రైలు ప్రయాణం నా చిన్నతనంలో ఒక పెళ్లికి హాజరయ్యాం మా కుటుంబ సభ్యులందరం కలిసి అంటున్నారు. దోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని నుండి పున్నా వెంకటేశం హేమలత, నా తొలి ప్రయాణం, తొలి రైలు ప్రయాణం తిరుమల తిరుపతి దర్శనం కోసం తిరుపతికి వెళ్ళాం మేడం అంటున్నారు. వావ్. 1986 సెప్టెంబర్ నెలలో నర్సాపురం నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళామంటున్నారు. మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. మరి అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయారు కదా మీ జ్ఞాపకాల్లో నాకు తెలుసు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, నేను చిన్నప్పుడు 1979 బొంబాయి వెళ్ళానండి మా పిన్ని బాబాయ్తో, అదే నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నా వయసు 19, నేను బెంగళూరు వెళ్ళాను మొదటిసారిగా అంటున్నాను. నా మొదటి రైలు ప్రయాణం 2 అక్టోబర్ 1999 సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళామంటున్నారు మా స్నేహితులతో కలిసి. భూదాన్ పుచ్చపల్లి నుండి భోగ మార్కండే అనిత, మరి నా తొలి ప్రయాణం సికింద్రాబాద్లో సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది అంటున్నారు. రంగారెడ్డి జిల్లా కట్టాల నుండి కానుగోలు గోపాల్ రాస్తున్నారు. ఇక చోడవరపు లక్ష్మీ శశాంక్ ఏం రాస్తున్నారంటే, హైదరాబాద్ ఫస్ట్ టైం మేమందరం కలిసి తిరుపతి వెళ్ళామంటున్నారు. గాయత్రి, విస్తృత, మహాద్యుతి మరియు సాయమన్విత రాస్తున్నారు. 2006 నా జీవితంలో మొట్టమొదటిసారిగా రైల్లో ప్రయత్నించాను, అది కూడా తిరుపతికి వెళ్ళామంటున్నారు. గజ్వేల నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మా ఊరు పెడన్ నుండి విజయవాడ వెళ్ళాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు. చాలా ఎంజాయ్ చేశాను అంటున్నారు అప్పలరాజు గారు పెడన్ నుండి. మరి నాగ్నాథ్ గుప్తా గారు రాస్తున్నారు, నా తొలి రైలు ప్రయాణం 1980 నిజామాబాద్ నుండి హైదరాబాద్ కార్యాలయానికి రావడానికి రైలు ఎక్కానమ్మా, ఆ అనుభూతి ఎంతో బాగుంది, ఇప్పటికీ గుర్తుంది, మరొకసారి గుర్తు చేశారు అంటున్నారు. ఇక రైల్లో మా తొలి ప్రయాణం నిజామాబాద్ నుండి బాసర్కి 1977 తొలిసారిగా ప్రయాణం చేశాను అంటున్నారు ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. ఇక అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, నా చిన్నతనంలో తొలిసారిగా మా ఊరు నుండి కొత్తగూడెం వెళ్ళాను, అదే నా తొలి రైలు ప్రయాణం. అప్పుడు స్కైల్యాబ్ పడుతుందని చెప్పి కొత్తగూడెం తీసుకెళ్లారు మా నాన్నగారు అంటున్నారు. వావ్. మరి నేను మోహన్, బాగలింగంపల్లి హైదరాబాద్ నుండి రాస్తున్నాను, నా తొలి ప్రయాణం 2019 చేశాను, కాచిగూడ నుండి పుట్టపర్తికి వెళ్ళాను, ప్రయాణం అద్భుతంగా ఉందంటున్నారు. ఇక భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ బెల్లంపల్లి నుండి హైదరాబాద్ వరకు నా వయసు 10 ఏళ్ళు. ఆడేపు సంతోష్ కుమార్ రాస్తున్నారు, బెల్లంపల్లి నుండి మచిలీపట్నం వెళ్ళాను, అది నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. ఇంకా చాలామంది, నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మట్టి పనికి వెళ్ళేవారు, ఫస్ట్ టైం మంగళగిరి బ్రిడ్జ్ పనికి వెళ్ళినప్పుడు గుంటూరు టు మంగళగిరి ట్రైన్ ఎక్కానంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుండి, ఇక ఖమ్మం నుండి తిరుపతి వెళ్ళాను అమ్మ నాన్నతో అంటున్నారు. ఎవరో పేరు రాయలేదు, రాధ గారు రాశారు. మా మొట్టమొదటి ప్రయాణం ఘట్కేసర్ నుండి రాయగిరి యాదగిరిగుట్ట వెళ్ళాం మా కుటుంబ సభ్యులతో అంటున్నారు. జుబ్లక్పల్లి నుండి చిక్క చంద్రపాణి, తొలిసారిగా అజ్మీర్ ప్యాసింజర్లో సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేశాను. కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్.

రాస్తున్నారు. మరి నేను మొదటిసారిగా కామారెడ్డి నుండి హైదరాబాద్కి వెళ్ళాను అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి. ఫస్ట్ టైం కర్నూలు నుండి గద్వాలకు 1983లో వెళ్ళానంటున్నారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఇక భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ గారు కూడా రాశారు, పూర్తిగా రాయలేదు సమాధానం. ఇంకా చాలామంది, నేను నా 8 ఏళ్ల వయసులో మా ఊరు గుర్రబండిలో రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి ఎంతో ఆనందించానంటున్నారు. గణేష్ వేదవతి నిజాంపేట నుండి రాస్తున్నారు. ఇక చాలామంది రాశారు వాళ్ళ మొదటి రైలు ప్రయాణం గురించి, కానీ అందరి పేర్లు చదవడం సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రోజు ఎన్నో ప్రశ్నలు, కొత్త కొత్త ప్రశ్నలు, సమాధానాలు మీకోసం మేము ఏడ్చి కోర్చి తీసుకొస్తాము షో టైంలో అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇది ఇవాళ షో టైం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరి 2 గంటల 15 నిమిషాలకు ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 52 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు శక్తిశీలి కాస్త ప్రత్యేకం అనుకోవచ్చు, ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు, విమెన్ పవర్, మహిళా శక్తి గురించి చెప్పుకోబోతున్నాం. మరి ఏంటి ఆ మహిళా శక్తి, ఏంటి ఆ విమెన్ పవర్, ఏం చేస్తోందో మరి ఆ విశేషాలన్నీ మాట్లాడుకుందాం. భారతదేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళల చేత నిర్వహించబడుతున్న సోలార్ పవర్ ప్లాంట్ గురించి, గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రెనర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల చేత నిర్వహించబడుతోంది ఆ సోలార్ ప్లాంట్. ఇంతకీ ఎక్కడుంది, ఏంటి ఆ విశేషాలు మీకు తెలిస్తే 0402-324-0852, 0403-24-08-52 ఆ నెంబర్కు సందేశం పంపించండి. ఆ విశేషాలన్నీ, ఇంకా సోలార్ వాలీ దీదీస్, సోలార్ సహేలీస్ గురించి బోలెడని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

బొంబాయి చిత్రానికి చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో గ్రీన్ ఎనర్జీ

ఎంటర్ప్రెనర్స్ సోలార్ వాలీ దీదీస్ సోలార్ సహేలీస్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇంతకీ భారతదేశంలోనే మొదటిసారిగా పూర్తిగా మహిళలు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ని నడిపిస్తున్నారు. ఎక్కడ అని అడిగాను, కొంతమంది శ్రోతలు స్పందించారు, కాకపోతే కాస్త తడబడుతున్నారు. ఒక క్లూ ఇస్తాను, మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన పక్క జిల్లాలోనే. మరి ఊహించండి అది ఎక్కడ ఏంటి అనేది ఆ సోలార్ పవర్ ప్రాజెక్ట్. నాకు సందేశం పంపించండి 0402324 0852 0402324 0852 నంబర్కి.

రుక్మిణి సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాటు విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:29 దాటి 20 సెకండ్లు. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళల స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే సోలార్ పవర్ ప్రాజెక్ట్, అదే సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడో లేదు, మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర ఉన్న వెంకటాపురం గ్రామంలో ప్రారంభమైంది ఇటీవలే. ఈ ఊరి మహిళలు సూర్యుడి వేడిని విద్యుత్గా మార్చి రాష్ట్రంలో కొత్త వెలుగులు నింపుతున్నారు. నిజంగానే విమెన్ పవర్ అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు వెంకటాపురం గ్రామస్తులు, గ్రామంలో ఉన్న మహిళలందరూ. వెంకటాపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఏర్పాటు చేసిన ఈ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎందరికో సాధికారతగా నిలుస్తోంది, సాధికారత కల్పిస్తోంది. సాధారణ గృహిణుల స్థాయి నుండి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్గా, హరిత ఇంధన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు ఈ మహిళా బృందం. ముఖ్యంగా వెంకటాపురం గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 2002 సోలార్ ప్యానెల్స్తో నిర్వహిస్తున్నారు ఈ ఫస్ట్ సోలార్ ప్లాంట్ని. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ ప్లాంట్ మహిళల చేత నిర్వహించబడుతోంది. ఇదంతా బాగుంది, వింటూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఈ మహిళా సంఘాలలో ఉన్న కొంతమంది మహిళలు చదువుకోలేదు, వాళ్ళకేమో టెక్నాలజీ కూడా తెలీదు. మరి ఎలా నిర్వహిస్తున్నారు, ఇదంతా ఎలా సాధ్యం చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శుభలగ్నం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. భలే గమ్మత్తుగా ఉంటుంది కదా ఈ పాట. కానీ ఈ పాటలోనిలాగా ఇప్పుడు ఆమెని, హీరోయిన్ ఆమెని చెప్పినట్టు ఖాళీగా కూర్చోలేదు ఈ వెంకటపురం గ్రామంలో ఉన్న మహిళలు. మహిళా శక్తి, వాళ్ళకున్న పవర్ ఏంటో చేసి చూపించారు, చేసి చూపిస్తున్నారు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మాకు చదువు లేదు, మాకు టెక్నాలజీ తెలియదు అని వాళ్ళు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. దీనికోసం మహిళలు ప్రత్యేక శిక్షణ పొందారు. సాధారణ గృహిణుల స్థాయి నుండి గ్రీన్ ఎనర్జీ ఎంటర్ప్రినర్స్గా, హరిత ఇంధన పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. మరి ఇవి అస్సలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు? సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తున్నాయి? రోజు ప్యానెల్స్ని శుభ్ర చేయడం, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోంది, ఆ రీడింగ్స్ అన్నీ రాసుకోవడం, ఎంత విద్యుత్ వాళ్ళ ప్రాజెక్ట్ నుండి ప్రభుత్వానికి సరఫరా అవుతుంది, ఈ లెక్కలన్నీ కూడా ఈ మహిళా సంఘాలే చూసుకుంటున్నాయి. వింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది కదా, ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా ఆశ్చర్యపోయే మరిన్ని విషయాలు ఉన్నాయి, చెప్తాను. వాళ్ళు ఈ ప్లాన్ ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారంటే వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. మరి వినాలంటే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి రోజుకి వారు ఎంత సంపాదిస్తున్నారో అవన్నీ వింటే ఆశ్చర్యపోతున్నాను కదా. రోజుకి 4500 యూనిట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు ఈ వెంకటాపురం మహిళా సంఘాలు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారానే ఒకరోజుకి 14,000 to 15,000 రూపాయల ఆదాయం, అంటే దాదాపు నెలకి 4.5 to 5 lakh వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కేవలం సోలార్ ఎనర్జీ, సౌర శక్తిని వాడి దాన్ని విద్యుత్గా ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఈ డబ్బు నేరుగా స్థానిక మహిళా సంఘాల గ్రూప్ ఖాతాల్లోనే చేరడం వల్ల వారి కుటుంబాలకి, వారి పిల్లలకి కూడా మంచి వైద్యం, ఉన్నతమైన చదువులు అందించడానికి ఆసరాగా ఉంది అంటున్నారు ఈ మహిళా సంఘాలందరూ. ఇంట్లో సాధారణంగా విద్యుత్ వాడుకునే స్థాయి నుండి ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు ఈ మహిళా శక్తి. మరి నిజంగా వారికి సాహో అనాల్సిందే కదా. అదొకటే కాదు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా బొగ్గును ఉపయోగించకుండా సూర్యరశ్మి ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ వెంకటాపురం గ్రామాన్ని భారతదేశంలో పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్గా నిలబెడుతున్న వారందరికీ శుభాభినందనలు తెలియజెప్పాల్సిందే.

రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం బప్పి లహరి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:44 దాటి 10 సెకండ్లు. మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్లో కూడా కొంత స్థాయిలో సోలార్ ప్యానెల్స్ని వాడి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా పరిచయ వాక్యాల్లో, వారిని సోలార్ వాలీ దీదీలని, సోలార్ సహేలీలని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో అయితే మన్యాచివాడి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలందరూ కలిసి సోలార్ ప్యానెల్స్ ద్వారా గ్రామంలో సగం విద్యుత్ వారి గ్రామంలో ఉన్న అవసరాలన్నిటికీ ఉత్పత్తి చేస్తున్నారట. అలా తయారు చేసిన విద్యుత్ని స్థానిక పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకి అందిస్తున్నారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో అయితే కొన్ని ప్రాంతాల్లో మహిళలు డీజిల్ జనరేటర్ల స్థానంలో, అంటే ఉప్పుని తోడతారు కదా, ఉప్పుని తోడే సముద్రపు ప్రాంతాల్లో ఉప్పుని తోడే జనరేటర్స్కి ఇలాంటి ఈ ప్యానెల్స్ని, సోలార్ ప్యానెల్స్ని తగిలించి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లనే సోలార్ సహేలీలు అని పిలుస్తూ ఉంటారనమాట. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రాగాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 2:50 దాటి 30 సెకండ్లు. మరి రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ మహిళలను సోలార్ సహేలీలుగా తీర్చిదిద్దుతున్నారు ఈ స్వయం సహాయక మహిళా సంఘాలన్నీ. ఎందుకంటే వీళ్ళ గ్రామాల్లో సోలార్ లైట్లు, మొబైల్ చార్జర్, సోలార్ పంపులను విక్రయించడమే కాదు వాటి రిపేర్ని కూడా ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ మహిళలకి సాధికారత కల్పిస్తున్నారట. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా అనే జిల్లాలో మహిళా సంఘములు ఏం చేస్తున్నాయంటే సోలార్ మినీ గ్రిడ్స్ను నడుపుతున్నాయి. ఈ ప్లాంట్స్ నిర్వహణ, రిపేర్లు, విద్యుత్ బిల్లు వసూళ్లు అన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న మహిళలే చూసుకుంటున్నారు. అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అంటే, కానీ ఈ ఉమెన్ పవర్, ఈ మహిళా శక్తి గ్రామాలకే దీపాలయ్యారు. మీరేమంటారు, ఎంత బాగుంటుంది, ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటే. మరి అలాంటి ఎన్నో మహిళా శక్తి, ఎందరో మహిళా అచీవర్స్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శక్తిశీలి ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మహిళలు ఏ రంగంలోనైనా అసాధారణంగా నిర్వహించగలరని మరొక్కసారి రుజువు చేస్తున్నారు ఈ స్త్రీ శక్తి, మహిళా శక్తి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లు, భారీ ఇంజనీరింగ్ రంగాలంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు, మేము సైతం అంటూ విజయవంతంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా తప్పకుండా సాహో ఉమెన్ పవర్, సాహో మహిళా శక్తి అనాల్సిందే. ఆత్మగౌరవంతో పాటు మహిళా సాధికారతకి మారుపేరుగా నిలుస్తున్న ఈ మహిళా శక్తికి మరొక్కసారి జయజయలు, శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3:30 దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది. మీ రేడియో నేస్తం ఈ పూట చిత్రసీమలో తొలిపాటగా విందాం. అబ్బాయి గారు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన భువనచంద్ర సాహిత్యం స్వరపరిచింది ఎంఎం కీరవాణి.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది యువన్ శంకర్ రాజా.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆది చిత్రంలో రాధిక మురళి ఆలపించిన యుగళగీతం. గీత రచన చంద్రబోస్ కాగా, స్వరపరిచింది మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం, స్వరపరిచింది అనూప్ రూబైన్స్.

చిత్రసీమల తర్వాతి పాట అలవైకుంఠపురంలో. ఈ చిత్రంలో అర్మాన్ మాలిక్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం స్వరపరిచింది ఎస్ఎస్ థమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అభినందన. ఈ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన ఆచార్య ఆత్రేయ గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

శ్రోతల చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో శ్రేయా ఘోషాల్, సునిధి చౌహాన్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది అమిత్ త్రివేది.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జీన్స్ చిత్రంలో ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన ఏఎం రత్నం మరియు శివగణేశన్ గీతం. స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, స్వరపరిచింది శేఖర్ చంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమకథ చిత్రంలో దీపు రమ్య బహారా ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది కాసర్ల శ్యామ్, కాగా స్వరపరిచింది జేబీ మారుతి.

ఈ పూట చిత్రసీమలో చివరిగా విందాం గీతా గోవిందం. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం, స్వరపరిచింది గోపీ సుందర్.

ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ పూట చిత్రసీమలోని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశభక్తి అంటే జెండా పట్టుకొని నాకు దేశభక్తి ఎక్కువ అని అనడం కాదు. దేశభక్తి అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కాకపోతే దానిని వెలికి తీయాలి. దేశభక్తి అనేది మనసులోంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఈ దేశం నాకు ఏం చేసింది అనడం కాదు, నేను దేశానికి ఏం చేశానన్నది ముఖ్యం. దేశాన్ని కాపాడుకుందాం. దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వాలు సింగరేణి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భారీగా బకాయిలు పెంచాయని విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సింగరేణి భవిష్యత్తును పరిరక్షించేందుకు ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్, తాడిచెర్ల కోల్ బ్లాక్ రెండులను కేటాయించడంతో సహా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణితో పోటీ పడకుండా జెన్కోను నిరోధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అదనంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఇటీవల జరిగిన పరీక్షల లీకేజీ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమ్యూనిటీ కిచెన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే రాష్ట్ర స్థాయి పథకానికి శ్రీకారం చుట్టారు. చిన్నారులు ఆకలితో బడికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజా సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, మానవ వనరులపై పెట్టే కీలకమైన పెట్టుబడులని స్పష్టం చేశారు. తాను చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ద్వారా గ్రహించిన విషయాల ఆధారంగా ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఆరోగ్య బీమా పెంపు, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం వంటి విస్తృత సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న అధికారికి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఓ ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆ సంస్థ రాష్ట అధ్యక్షురాలిగా మర్రిపల్లి మాధవిని అధికారికంగా నియమించారు. 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించినప్పటి నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆత్మగౌరవం, ప్రాంతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారించిందని కవిత అన్నారు. బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని కవిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను అందించే ముఖ్యమైన వ్యవసాయాధారిత, ఉద్యాన అనుబంధ రంగాలుగా చెప్పుకోవచ్చన్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమలుగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూరుతాయన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అధికారులు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతల నుంచి

తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ, 12,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న తీవ్ర నిధుల కొరత వంటి అమలు కాని హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రామచంద్రరావు, జేఎన్టీయులో జరిగిన పరిశోధన ఆధారంగా భగవద్గీతపై రాసిన పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆవిష్కరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 6 తడి పంటలు మాత్రమే పండించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి రైతులకు సూచించారు. ఈరోజు మిట్టపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విత్తన మేళాను ప్రారంభించి రైతులకు 6 తడి పంటల విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, అందువల్ల 6 తడి పంటలు పండిస్తే ఆదాయం రావడంతో పాటు నీటి వినియోగం తగ్గుతుందని అన్నారు.

0: ఈరోజు మిట్టపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విత్తన మేళాను ప్రారంభించి రైతులకు 6 తడిపంటల విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, అందువల్ల 6 తడిపంటలు పండిస్తే ఆదాయం రావడంతో పాటు నీటి వినియోగం తగ్గుతుందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం 2025కు అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి బి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకోసం 2023, 2024, 2025 సంవత్సరాలలో భూభాగం, గగనతలం, జల సముద్రాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారు పురస్కారాలకు అర్హులని తెలిపారు. బాలల ధైర్య సాహసాల వివరాలతో 20వ తేదీలోగా దరఖాస్తులను awards.gov.inలో ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. కేంద్ర సాయుధ పోలీస్ దళం సిఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్య సాహసాలను, దేశ భద్రతలో వారు చూపే నిబద్ధతను కొనియాడారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మావోయిజం నిర్మూలనలో సిఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించిందని, అందువల్ల దేశంలో శాంతి నెలకొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి ఆమోదం లభించడంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర కేటాయింపుల ద్వారా దాదాపు 5,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, రైతులు వరి సాగుకు బదులుగా 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శన్ వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో ఎం వెంకన్న బృందంతో కలిసి పాడిన జానపద గీతాలు వినవచ్చు. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారం చేస్తున్న పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవాలలో సాధారణంగా

0: వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకట్రామరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, అదేవిధంగా కూరమిర్చి సాగులో అనుభవాల గురించి పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంట్ రివ్యూ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 నుండి 9:00 వరకు శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం మనోరంజన వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ నైట్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతాన్ని వింటారు. రాత్రి 10:00 నుండి ప్రసార సమాప్తి 11:00 వరకు అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వింటారు. 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా హెపటైటిస్పై అవగాహన, నివారణ, రక్షణ ఈ అంశం గురించి కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి అభినయ్ రాజారావు గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీతాన్ని వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 నుండి సిఐఈటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్ వింటారు. ఉదయం 9:00 సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 10:00 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి ముంబై కేంద్ర వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. 5:00 నుండి 6:00 వరకు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శన్ వింటారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
9: ఆ చిహ్నం లేక

0: పోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
7: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం ఎం వెంకన్న మరియు బృందంతో కలిసి పాడిన జానపద గీతాలు.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: భారతదేశం సుందరం, భారతీయులం అందరం, భారత

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

వారు voters.eca.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఎం వెంకన్న బృందంతో కలిసి పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం 828 ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 124 ప్రిన్సిపల్ ఖాళీలను, 704 వైస్ ప్రిన్సిపల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ

0: ఇది వరకు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 50 ఏళ్లకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలతో కూడిన సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ upsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 August 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ముంబైలోని ట్రాంబే యూనిట్ ఆసుపత్రి కోసం హానరీ డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 31 హానరీ డాక్టర్స్ ఖాళీలను, 15 ప్యానెల్ డాక్టర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 46 ఖాళీలు. ఈ ఖాళీలను ఫిజీషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, డెంటిస్ట్, రేడియాలజీ, ఈఎన్టీ సర్జన్, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, యూరాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో MD లేదా MS లేదా DSB లేదా DM లేదా MCH లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rcfltd.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ 179 గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ విభాగంలో 19 రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, గ్రూప్ బి విభాగంలో 37 అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ ఖాళీలను, అలాగే 123 గ్రూప్ సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను యునానీ, ప్యాథాలజీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్టాఫ్ నర్స్, MLT, మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccrum.aayush.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన 114 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రకారం డిప్యూటీ జనరల్ మేనేజర్ 14 ఖాళీలను, అసిస్టెంట్ ఇంజనీర్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు, ఫీజు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ngel.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 31 జూలై 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ట్యూన్ చేసి ఉంచండి. FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయు

0: ఉండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్రమూ, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం, విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై, ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై, ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है. ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్ధతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి, ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ, త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవి ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్

0: సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని IMD హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ను దేశంలోని వైవిధ్యభరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం, జీవాలలో సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ చర్యల గురించి మామనూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకట్రామరెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ్య.
1: ఈరోజు వర్షాకాలంలో మూగజీవాలలో వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యలు ఈ విషయాల గురించి వివరించడానికి మామనూర్ వెటర్నరీ కళాశాల నుంచి డాక్టర్ బి వెంకట్రామరెడ్డి గారు మన స్టూడియోకు విచ్చేశారు. ఈరోజు ఈ జీవాలలో వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: ఇప్పుడు వర్షాకాల సీజన్, ఈ మూగజీవాలలో అనేక రకాలైనటువంటి వ్యాధులు సంక్రమించడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఈ మూగజీవాలు ఈ వ్యాధుల నుంచి తట్టుకోవడానికి ఏమి చేయాలి అనేటువంటి విషయాలను వివరించండి. ముఖ్యంగా మొదటగా ఈ జీవాల యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి.
2: పశు సంపదలో గొర్రెలు మరియు మేకలు ప్రధానమైనవి. ఇవి గ్రామీణ రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరు. పాలు, మాంసం మరియు ఉన్ని మొదలైన వాటి ద్వారా మంచి ఆదాయం వస్తుంది. కానీ సరైన సంరక్షణ లేకపోతే పలు రకాల వ్యాధులు మందలకు సంక్రమించి పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. ఈ కార్యక్రమంలో మనం ప్రధానంగా ఈ జీవాలలో వచ్చే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు, వ్యాప్తి మార్గాలు మరియు నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం.
1: అయితే ఈ జీవాలలో వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణాలేంటి?
2: వ్యాధులు ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా మరియు పరాన్న జీవుల నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అంటే ఈ వైరస్ వలన వచ్చే వ్యాధులు అలాగే వాటి నివారణ చర్యల గురించి వివరించండి.
2: జీవాలలో వైరస్ వలన ముఖ్యంగా నీలినాలుక వ్యాధి, గాలుకుంటు వ్యాధి, బొబ్బరోగం మరియు ముసుర లేదా పురు రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా నీలినాలుక వ్యాధి గురించి చూసినట్లయితే, ఇది దోమకాటు వలన ఈ వైరస్ జీవాల శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగు చేస్తాయి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు చూసినట్లయితే శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది. జ్వరం ఉన్న జీవులు పెదవులు, చిగుళ్ళ వాచి ఎర్రబడి చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి. నోటి నుండి చొంగకారుట గమనించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టలు మొదటి భాగం వాచి గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున ఈ జీవాలు సరిగ్గా నడవలేక మేత సమయంలో వెనుకబడతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగులోకి మారుతుంది. వ్యాధి తీవ్రత వలన జీవాలు మేత మేయక నీరు త్రాగకపోవటం వలన నీరసించి చనిపోతాయి. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి లక్షణాలు గమనించి వెంటనే పశు వైద్యుని సంప్రదించి తగు చికిత్స చేయిస్తే వ్యాధిగ్రస్తమైన జీవాలు చనిపోకుండా కాపాడవచ్చును. నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్ రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి వేపనం పూయాలి. వ్యాధి నిరోధక టీకాలు ముందుగా వేయించాలి. వర్షాకాలంలో కొట్టం పరిసర ప్రాంతాల్లో ఈగలు దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి. రోజుకు 2 సార్లు వేపాకుతో పొగ వేసినట్లయితే దోమలని నివారించవచ్చును. జీవాల్లో మరో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి గాలి ద్వారా త్వరగా సోకుతుంది. ఈ వ్యాధి వచ్చిన జీవాల నోరు, నాలుక, గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి. నోటిలోని పుండ్ల వలన మేత మేయవు. కాలి పుండ్ల వలన

0: కుంటుతూ నడుస్తాయి. తీవ్రమైన జ్వరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూడి జీవాల ఈసుకుపోతాయి. పిల్లల్లో మరణాలు ఎక్కువగా ఉంటుంది. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి చోకిన జీవాలను మంద నుండి వేరు చేయాలి. నోటి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్ని రుద్దాలి. కాలి పుండ్లకు వేపనం వాడాలి. నోటి పుండ్ల వలన మేత మేయవు కావున జీవులకు గంజీ లేదా అంబలి గ్లూకోజ్తో కలిపి త్రాగించాలి. వ్యాధి నిరోధక టీకాలు ముందుగా ఇప్పించినట్లయితే ఈ గాలికుంటు వ్యాధిని మనం నివారించవచ్చు. జీవాలలో వచ్చే మరో ముఖ్యమైన వైరస్ వ్యాధి బొబ్బరోగం. ఈ వ్యాధి సంవత్సరంలో ఏ కాలంలోనైనా జీవులకు సోకవచ్చును. లక్షణాలు చూసినట్లయితే వ్యాధి సోకిన 1-2 రోజులలో వెంట్రుకలు లేని శరీర భాగంలో, ముఖ్యంగా చెంపలు, కడుపు, పొదుగు, తోక క్రింద, తొడలపైన చిన్న చిన్న ఎరుపు రంగు దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై బొబ్బలుగా మారి చీము పట్టడం లేదా నలుపు రంగుకు మారడం చూడవచ్చును. వ్యాధి సోకిన గొర్రెలు ఈసుకుపోతాయి. పిల్లలు ఎక్కువగా మరణిస్తాయి. వ్యాధి సోకిన జీవాలను వేరు చేసి ముందుగా చికిత్స చేయించవలెను. వ్యాధిగ్రస్తమైన జీవాలు మేత తినలేవు, కావున వాటికి అమ్మలి త్రాగించాలి. ఈ వ్యాధి రాకుండా ప్రతి సంవత్సరం అక్టోబరు లేక నవంబర్ మాసాలలో బొబ్బరోగం టీకాలు క్రమం తప్పకుండా వేయించి ఈ వ్యాధిని నివారించవచ్చు. చుట్టుప్రక్కల గ్రామాల్లో జీవాలకు ఈ వ్యాధి సోకిన సమాచారం అందిన వెంటనే పశువుల డాక్టర్ని సంప్రదించి టీకాలు వేయించాలి. మరో ముఖ్యమైన వ్యాధి ముసర వ్యాధి లేదా పురు రోగం. ఈ వ్యాధి వచ్చిన జీవాలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. నోటి నుండి చొంగ కారుట మరియు నోటి లోపల చిగుళ్లపైన కురుపులు ఏర్పడి నోటి నుండి దుర్వాసన వస్తుంది. జ్వరం గమనించిన 2-3 రోజుల తర్వాత జీవాలు పలుచుగా పారుక్కుంటాయి. విరోచనం నలుపు రంగులో ఉంటుంది. సమయం గడిచిన కొద్దీ నీళ్ల విరోచనాలు గొట్టముతో చిమ్మినట్లు వస్తుంది. జీవాలలో విరోచనాలతో పాటు నెమ్ము ఊపిరితిత్తులకు వస్తుంది. వర్షాకాలం మరియు చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. సాధ్యమైనంత వరకు వ్యాధి సోకిన జీవాలకు ముందుగా దూరంగా ఉంచాలి. వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్స్తో చికిత్స చేసిన ఎడల జీవంలో సుమారు 50% వరకు కాపాడవచ్చును. ఉప్పు గ్లూకోజ్ కలిపిన గంజిని త్రాగించటం వలన త్వరగా కోలుకుంటాయి. పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో నీటితో పొక్కులను కడిగించాలి.
1: అంటే ఇవి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు?
0: ఎస్ సార్.
1: ఓకే, మరి బ్యాక్టీరియా వల్ల కూడా వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి కదా, మరి అవి ఎట్లా వస్తాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిలో ఎట్లాంటి నివారణ చర్యలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించండి.
0: జీవాలలో బ్యాక్టీరియా వలన ముఖ్యంగా చిటుక రోగం, కాలిపుండు, ధనుర్వాతం, దమ్మరోగం మరియు గొంతువాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా చిటుక రోగం చూసినట్లయితే చిటుక వేసినంత లోపులోనే జీవాలు చనిపోతాయి. కావున ఈ వ్యాధిని చిటుక రోగం అని పిలుస్తారు. ఈ వ్యాధి తొలకరి వర్షాలు కురిసిన పిమ్మట దొరికే లేత పచ్చిక తిన్న జీవాలకు వస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లేత వయస్సు వాటికి, బలమైన వాటికి, ఎక్కువ మోతాదులో పచ్చిగడ్డి మేసే జీవాలకు వస్తుంది. జీవాల కడుపులో సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే విష పదార్థాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు చూసినట్లయితే సామాన్యంగా వ్యాధి లక్షణాలు కనపడకుండానే జీవాలు గాలిలో ఎగిరి గిలగిలా కొట్టుకొని పళ్ళు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. రోగ తీవ్రత తక్కువగా ఉన్న జీవాలకు అధిక జ్వరం ఉంటుంది. మేత మేయవు, నీరసంగా ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే స్థానిక పశు వైద్యుని పర్యవేక్షణలో యాంటీబయాటిక్ మందులు వాడాలి. వర్షాకాలం ముందు అనగా మే జూన్ మాసంలో 21 రోజుల వ్యవధిలో 2 పర్యాయాలు టీకాలు వేయించిన ఎడల ఈ చిటుక రోగం నుంచి కాపాడవచ్చు. మరో ముఖ్యమైన వ్యాధి కాలిపుండు. ముఖ్యంగా వర్షాకాలంలో చిత్తడి నేలపై మరియు వరి కోతల తరువాత మంద తిరిగినప్పుడు

0: అప్పుడు కొన్ని జీవాలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. వ్యాధి వచ్చిన జీవంను పరిశీలించినట్లయితే జీవాల గిట్టల మధ్య భాగం ఎర్రగా కందుతుంది. ఎర్రగా కందిన భాగం ఉబ్బి చీము పట్టి చెడువాసన వస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే గిట్టలు కూడా ఊడిపోవచ్చు, మేత సరిగ్గా మేయవు, కావున బరువు తగ్గుతుంది. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి సోకిన గొర్రెలను మంద నుండి వేరు చేసి ఇంటి వద్ద విడిగా ఉంచాలి. మందను చిత్తడి నేలలో మరియు నీరు నిలిచే ప్రదేశంలో నిలవకుండా ఎత్తైన పొడి ప్రాంతంలో నిలపాలి. వ్యాధి సోకిన గిట్టలను 10% జింక్ సల్ఫేట్ ద్రావణంతో కానీ లేదా 5% ఫార్మలిన్ ద్రావణంలో కానీ శుభ్రంగా రోజుకు 2 సార్లు కడగాలి మరియు పశువైద్యుని సలహా ప్రకారం యాంటీబయాటిక్ మందులు వాడినట్లయితే ఈ వ్యాధి నుంచి జీవాలను కాపాడవచ్చు. మరో ప్రధానమైన వ్యాధి ధనుర్వాతం. జీవాలలో అప్పుడప్పుడు పడే గాయాల ద్వారా ఈ సూక్ష్మజీవి శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుంది. లక్షణాలు చూసినట్లయితే కండరాలు బిగువుగా ఉంటాయి, ముఖ్యంగా వెనుక కాళ్ళు బిగువుగా ఉండడం వలన పట్టి పట్టి నడుస్తాయి. దవడ కండరాలు బిగువుగా పట్టినట్లు ఉండడం వలన సరిగ్గా మేత మేయవు. ఈ లక్షణములు కనిపించిన 3 రోజుల తరువాత జీవాలు చనిపోతాయి. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే ఈ వ్యాధికి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ నరంలోకి ఇవ్వాలి మరియు టెటానస్ యాంటీటాక్సిన్ ఇంజెక్షన్లు ఇచ్చి శరీరం మీద ఎక్కడైనా పుండ్లు ఉంటే శుభ్రంగా కడిగి వాటికి వ్యాపనం వేయాలి. క్రమం తప్పకుండా టీకాలు వేయించినట్లయితే జీవాల్లో ఈ ధనుర్వాతం రాకుండా చూడవచ్చు. మరో భయంకరమైన వ్యాధి దొమ్మరోగం. దొమ్మరోగం కలిగించే బ్యాక్టీరియా కలిసిన నీరు త్రాగటం వలన మరియు మేత తినడం వలన జీవాలలో ఈ భయంకర వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. లక్షణాలు చూసినట్లయితే సాధారణంగా వ్యాధి లక్షణాలు కనపడకుండానే జీవాలు చనిపోతాయి. చనిపోయిన జీవాలు ముక్కు, నోరు మరియు అన్ని రంధ్రాల నుంచి గడ్డగట్టని చాలా పలుచటనైన నల్లటి రక్తం కారుతూ ఉంటుంది. వ్యాధి తీవ్రంగా లేని గొర్రెల్లో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శ్వాస పీల్చటంలో చాలా ఇబ్బంది పడతాయి. ముడుచుకొని పడుకొని 2 రోజులలో జీవాలు చనిపోతాయి. ఇటువంటి వ్యాధి సోకిన జీవాలకి పెన్సిలిన్, టెర్రామైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను పశువైద్యుని పర్యవేక్షణలో వ్యాధి సోకిన జీవాలకు ఇప్పించాలి. వ్యాధి నిరోధక టీకాలను జీవాలకు ఇప్పించినట్లయితే ఈ వ్యాధి సోకకుండా చూడవచ్చు. చనిపోయిన జీవాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ కోయరాదు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే స్థానిక పశువైద్యునికి సమాచారం చేరవేయాలి. చనిపోయిన జీవాలను లోతైన గుంట తీసి సున్నం వేసి పూడ్చిపెట్టాలి మరియు కలుషితమైన మట్టి, గడ్డి, ఇతర పదార్థాలు కాల్చివేయాలి. జీవాలలో వచ్చే మరో ప్రధాన వ్యాధి గొంతువాపు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా జీవాల ఊపిరితిత్తులకు సోకుతుంది మరియు ఇది ఎక్కువగా వర్షాకాల ప్రారంభంలో ఎక్కువగా వస్తుంది. లక్షణాలు చూసినట్లయితే రోగము తగిలిన జీవాలకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది మరియు శ్వాస చాలా వేగంగా తీసుకుంటుంది. జీవాలు గురక పెట్టడంతో పాటుగా ముక్కుల నుండి దుర్వాసన కలిగిన చీమిడి పడుతుంది. ఈ వ్యాధి సోకిన జీవాలను వెంటనే ఇతర జీవాల నుంచి వేరు చేసి పశువైద్యుని సలహాతో తగు చికిత్స చేయించాలి. గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలను ముందుగా ఇచ్చినట్లయితే ఈ వ్యాధి నుండి జీవాలను కాపాడుకోవచ్చు.
1: అంటే ఇవన్నీ బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి వ్యాధులు.
0: అవును సార్.
1: అంటే ఇంకేమైనా ఉన్నాయా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు? ఇవి కాకుండా
0: బ్యాక్టీరియా నుండి ఇవి ప్రధానమైన వ్యాధులు. ఈ వ్యాధులే కాకుండా కొన్ని రకాల ఈకోలై, స్ట్రెప్టోకోకస్, స్టఫైలోకోకల్ మరియు మైకోబ్యాక్టీరియం వంటి క్రిముల సూక్ష్మక్రిముల వల్ల కూడా ఈ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: మరి వాటి నుంచి ఎట్లా రక్షించుకోవాలి రైతులు?
0: వీటి నుండి ముందుగా ఏదైతే వ్యాధి వచ్చిన జీవాలను గుర్తించి

0: వెంటనే వాటిని సపరేటు దూరంగా ఉంచాలి, మందలో నుంచి దూరంగా పెట్టాలి. తర్వాత ఒక యాంటీబయాటిక్ని ఇచ్చి జీవాలను పర్యవేక్షణ చేసినట్లయితే రోగాల నుంచి కాపాడవచ్చు.
1: వైరస్ వలన వచ్చే వ్యాధులు అలాగే బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధుల గురించి వివరించారు. చాలా సంతోషం. మరి ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీరు విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వెంకటరామరెడ్డి గారు నమస్కారం అండి.
0: నమస్కారం, ధన్యవాదాలు.
2: శ్రోతలు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కూర మిర్చి సాగులో అనుభవాల గురించి. పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ్య.
3: మండలం పైడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అనేక రకాల పంటలు పండించేటువంటి ఆదర్శ రైతు. నమస్కారం అండి సదానందం గారు.
4: నమస్కారం అండి.
3: ఇతర పంటలకు భిన్నంగా మరి ఈ పచ్చిమిర్చి సాగు చేస్తున్నాము అంటున్నారు కదా, ఈ పచ్చిమిర్చి సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని గురించి ఇప్పుడు సమగ్రంగా వివరించండి. దాన్ని సాగు చేసే విధానం గురించి మొదటి నుంచి చెప్పండి. మీరు ఎప్పుడు దాన్ని నాటారు, నాటిన తర్వాత ఏ విధంగా దాన్ని సాగు చేస్తున్నారు చెప్పండి.
4: దాదాపుగా ఇది ఒక సమ్మర్ ఒక నెల ఎండింగ్తో మొదలవుతుంది. ఇది
3: అంటే మే నెలలో
4: మే జూన్లో అట్లా వేయడం జరుగుతుంది. ఇది అప్పటి నుంచి మొదలైతే ఒక 3 నెలల లోపల ఇది పంట వస్తుంది మన చేతికి.
3: సాధారణంగా ఎన్ని నెలల పంట ఇది?
4: ఇది సాధారణంగా 3 నెలల నుంచి అంటే 90 రోజులు 80 రోజులు అట్లా నడుస్తుంది. ఇక అది పంటను బట్టి మనం ఉంచుకోవడము లేకపోతే తీసేయడము, మళ్ళీ దీన్ని తీసేసి ప్రత్యేకంగా వేరే పంట వేసుకోవడం జరుగుతుంది. బాగా కాస్తనేమో ఉంచుకోవడం జరుగుతుంది, ఇక కాయపోతే దాన్ని తీసేసి ప్రత్యేకంగా వేరే పంట ఏదో కూరగాయలు ఏదో ఒకటి వేసుకోవడం జరుగుతుంది.
3: మీరు ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు?
4: నేను దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నప్పటి నుంచి దీన్ని వేయడం జరుగుతుంది.
3: పచ్చిమిర్చి సాగులో దాదాపు 5 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఓకే, మొదటి నుండి చెప్పండి. ఎండాకాలంలో
4: అయితే ఎక్కువగా మేము పచ్చిమిర్చి ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మేము పత్తి పెరడు ఇవన్నీ వేసుకుంటాం కదా, వాటి ఖర్చులకు మాకు ఖర్చుల నిమిత్తం దీన్ని వేసుకోవడం జరుగుతుంది. దీన్ని నమ్ముకొని అక్కడ పెట్టుబడి సహాయం పెట్టుబడి ఇలా తీసుకోవడము ఇలాంటి వాటి కోసం మేము ప్రత్యామ్నాయంగా దీన్ని పచ్చిమిర్చిని ఎంచుకుంటాము. అందులో సమ్మర్ అంతా ఖాళీగానే ఉంటాయి భూములన్నీ, అప్పుడు వాటర్ సోర్సెస్ ఎక్కువగా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక ఎంతో కొంత దీన్ని పెట్టేసుకొని మనం మళ్ళీ కరెక్ట్గా మన ఈ సీజన్ వచ్చేవరకు ఇక పంటలకు అన్నిటికీ మనకు పెట్టుబడి అందడానికి ఇది వేసుకోవడం జరుగుతుంది.
3: అంటే మొదట దుక్కి దున్నే పద్ధతి గురించి చెప్పండి. పచ్చిమిర్చి సాగు చేయాలంటే దుక్కిని ఎట్లా చదును చేసుకోవాలి?
4: ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చేయాలనుకుంటే మనం దీని ముందు ఏదైతే పంటలు వేస్తామో వాటిని అన్నిటినీ నీట్గా చదును చేసేసుకొని ఉన్న భూమిలో అంతకుముందు పంట ఏ పంట వేసుకున్నా దాన్ని తీసేసి ఈ మొత్తం తీసేసి నీట్గా చేసిన తర్వాత ఫస్ట్ వాటర్ కట్ పెట్టడం జరుగుతుంది. అయితే మాకున్న ట్రాక్టర్లు ఇది తోట కాబట్టి మామూలుగా మా దగ్గర ఉన్న ఎడ్లు వాడుతూనే గొర్రు చేయడం జరుగుతుంది. అరెకరం కాబట్టి ఎడ్లు వాడుతూనే చదువు చేయడం జరుగుతుంది. మళ్ళీ అందులో దీనికి ఎక్కువగా లోతు అవసరం కూడా లేదు, లోతు అవసరం లేదు. నీట్గా వాటర్ పెట్టేసి కొంచెం పొడి పొడిగా చేసి పెట్టడం జరుగుతుంది, నాటడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని మిరపనారంతా ఒక కాడ పోసేసి ఒక మడిలాగా చేసి అందులో పెట్టి దానికి ఒక రోజు 20 రోజులు 30 రోజులు దాన్ని నాటుంటుంది. అది వచ్చిన తర్వాత నాటడం జరుగుతుంది.
3: అంటే ఇప్పుడు ఈ మిరపనారు సాధారణంగా మనకు వరి లాగానే దాన్ని నారుగా చేస్తారా లేక గింజలు నాటుతారా, ఎట్లా నాటుతారు
4: దాన్ని? మిరపనారు మామూలుగా గింజల ద్వారానే మనం వరి ఏ విధంగా అయితే గింజలు వేసేసి అవి మొలక వచ్చే వరకు ఉంచుతామో దీన్ని కూడా సేమ్ అలాగనే చేసేస్తాం. చేసిన తర్వాత అవి మొలక వచ్చిన తర్వాత దాన్ని తీసేసి అప్పుడు విత్తడం జరుగుతుంది.
3: ఇప్పుడు మరి ఏమైనా ఎరువుల యాజమాన్యం ఏమైనా చేస్తారా, ఎరువులు వేయడం కానీ ఏ రకమైన ఎరువులు వేస్తారు?
4: దాదాపుగా మా దగ్గర పాడి పశువులు ఉంటాయి కదా, పాడి పశువులు లేకపోతే మేకలు సేంద్రియ ఎరువులు ఇవి వేస్తాం. ఇక ఇవి కాకుండా
3: ఎండాకాలంలో మంద పెట్టిస్తారా లేక?
4: ఎండాకాలంలో మామూలుగా మంద పెట్టియడం, గొర్రెల మంద బర్రెల మంద పెట్టియడం జరుగుతుంది. ఇవి లేకపోతే ఇక కొనుక రావడం జరుగుతుంది, కోడి ఎరువును ఏదో ఎరువు పట్టుకొని చల్లడం జరుగుతుంది.

0: అదే సార్, గొర్రె మందలకు
1: మేమైతే ఇప్పటికీ ఎక్కువగా మా దగ్గర ఉన్న ఎరువునే వాడకం జరుగుతుంది. పెంట లాంటిది ఇంటి దగ్గర డంప్ చేసేసుకొని దాన్ని ఇక మా భూమిలో విత్తడం జల్లడం జరుగుతుంది.
0: ఈ మధ్యలో ఏమైనా పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుందా? వాటిని ఎట్లా నివారించుకున్నారు?
1: మొక్క దశలనే పురుగు ఉంటుంది. ఇక స్టార్ట్ అయినట్టే కాదు, మనం మొక్క నాటుతాం అంటే ఇక దానికి పురుగు ఖచ్చితంగా పడితేనే ఉంటుంది కదా. దానికి నివారణ చర్యలన్నింటినీ మన సైంటిఫిక్ మన వీళ్ళ ద్వారా చేసుకుని జరుగుతుంది. శాస్త్రవేత్తల ద్వారా వాళ్ళ సూచనల ద్వారా మేమందరం వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ సాగు చేయడం జరుగుతుంది.
0: దీంట్లో నీటి యాజమాన్యాన్ని ఎట్లిస్తారు మరి, అంటే ఎప్పుడెప్పుడు నీటి సౌకర్యం కల్పిస్తారు?
1: దీని నీటి సౌకర్యం అంటే ఫస్ట్ మొక్క విత్తనం నుంచి ఇది ఎదిగే వరకు ఒక మధ్యలో వారం 10-15 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ దీన్ని వాటర్ దానికి తగిన ఎంత వాటర్ అందాలో అంత మొత్తంలో అందాలో అంత మొత్తంలో వాటర్ ఇచ్చుకుంటూ మధ్యలో ఎరువులు చల్లుకుంటూ చేయడం జరుగుతుంది.
0: ఈ నాటే పద్ధతి ఎట్లా, అంటే ఎంత డిస్టెన్స్లో నాటుతూ ఉంటారు?
1: అంటే మామూలుగా ఒక సాల్కు 2 ఫీట్లు మనకు రైతుకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, అది ఆయన ఓపికను బట్టి ఫీట్ 1.5 పెట్టి చేసుకోవచ్చు. మామూలుగా 1.5 ఫీట్లు 2 ఫీట్ల నరతను కూడా చేసుకోవచ్చు. ఒక మొక్కకు ఇంకో మొక్కకు దాదాపు ఒక 4-5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ మొక్కను విత్తడం జరుగుతుంది.
0: ఇది 90 రోజుల పంట అన్నారు కదా, మరి ఈ 90 రోజుల పంటను దీన్ని పూత దశలో ఏమైనా సమస్యలు ఎదురైనాయా?
1: పూత దశలో సమస్యలు ఎదురైతేనే ఉంటాయి, అవి మామూలుగా కామన్. పూత దశలో సమస్యలు అంటే వర్షాలు ఎక్కువ పడడం కానీ, లేకపోతే ఈ పురుగులు పట్టి పట్టడం కానీ, ఇక చెట్టుకి ఏదో ఒకటి వైరస్ సోకడం వల్ల కానీ ఈ పూతలు రాలిపోతూనే ఉంటాయి. వీటిని అన్నింటినీ తట్టుకొని ఇక సైంటిస్టుల ద్వారా ఒక వాళ్ళకు సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ వారికి సరైన క్రమంలో సరైన పద్ధతిలో సరైన టైంకి మందులు వేయడం మరి పిచికారులు చేయడం ద్వారా వాటిని రక్షించుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది.
0: ఓకే, మీరు 5 సంవత్సరాలుగా ఈ పచ్చిమిర్చి సాగు చేస్తామన్నారు కదా, మరి ఏ రకమైనటువంటి నేల దీనికి అనుకూలమైనది?
1: ఎక్కువగా దీనికి నేలలు అనుకూలమైన అంటే ఎర్ర నేలలు దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు నేలలు ఎప్పుడు పొడిగా ఉంటాయి. నల్లరేగడి కూడా బాగానే వస్తుంది, కానీ వాటికంటే ఎర్ర నేలలు నాకు తెలిసినంత వరకు ఎర్ర నేలలోనే బాగా పండుతాయి అనుకుంటున్నా నేను పండించినంత వరకు.
0: ఇతర ఏ పంటలు అయితే ఉన్నాయో ఆ పంటలకు ప్రత్యామ్నాయంగా వీటిని పండించడం వల్ల మరి ఏ రకమైనటువంటి లాభాలు పొందే అటువంటి అవకాశం ఉంటుంది?
1: ఇప్పుడు రైతు ఒక పంటను వేస్తున్నప్పుడు రైతు అదొక పంట మీద ఆధారపడకూడదు. ఎందుకంటే దానికి కావాల్సిన ఇప్పుడు దీనికి పంట మిర్చి వేసిన నేను, దీనికి ప్రత్యామ్నాయంగా దాన్ని అందుబాటు అంతర పంటలు లెక్క ఇంక వేరే పంటలు వేసుకోవాలి కంపల్సరిగా. అట్లా వేసుకుంటేనే ఇది ఇప్పుడు ఈ పంటని మంచి చేసిన మిర్చి నాకు ఎక్కువ దిగుబడి ఇస్తుందో ఇయ్యదో అది చెప్పలేము. ఏదైనా ప్రకృతి వైపరీత్యాల పోతుందేమో, అందుకే అంతర పంటలకు దీనికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు కూడా వేసుకోవాలని నా సలహా.
0: అంటే దీన్ని అంతర పంటగా వాడచ్చా లేకపోతే ప్రత్యేకించా?
1: దీన్ని అంతర పంట కూడా వాడుకోవచ్చు, ప్లస్ దీన్ని వేసుకొని ప్రత్యేక పంటగా కూడా అనుకోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు.
0: దీంట్లో కూడా ఇంకా ఏమైనా ఇతర అంతర పంటలు వేయచ్చా, పెసరు కానీ లేకపోతే?
1: దీంట్లో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు, బంతి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కూర దోశ ఉంటుంది మన దోసకాయ ఉంటుంది కదా కూర దోసకాయ, అవి కూడా వేసుకోవచ్చు.
0: ఈ అరెకరంలో ఎట్లాంటి ఉత్పత్తి సాధించగలిగారు?
1: నేను పెట్టినంత పెట్టుబడి కంటే నాకు నేను అరెకరం ఒక 10,000 పెట్టుబడి పెడితే నాకు ఒక 10,000 లాభం వచ్చింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువనే లాభాలు వచ్చినాయి నాకు.
0: అంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది?
1: నేను దాదాపు ఒక అరెకరానికి 10-12 వేల పెట్టుబడి పెట్టినాను, నాకు 20-25 వేలు అట్లా లాభాలకి వచ్చినాయి. ఎందుకంటే నేను ఏ దేశాలు అంటే నేను దీన్ని ఒక్కదాన్నే బేస్ చేసుకొని చేసుకోలేదు, దాని లోపల అంతర పంటలు వేయడం జరిగింది, దాని చుట్టుపక్కల కూడా కంది చేనులు అవి వేయడం జరిగింది, వాటి వల్ల కూడా నాకు కొంచెం లాభాలు వచ్చినాయి.
0: అంటే ఏ దశలో కోస్తారు
1: దీన్ని? మామూలుగా అయితే ఇది మొక్క విత్తినాక మన ఎప్పుడైతే మొక్కను నాటి గింజలు వేసి మొలకెత్తినాక ఆ మొక్కలను మళ్ళీ తీసుకొచ్చి మనం ఒక సాల్ వైజ్గా నాటిన తర్వాత దగ్గర ఒక 45 రోజుల లోపల ఇది మనకు కాయ రావడం జరుగుతుంది. 30-45 రోజుల మన కాయ చేతికి వస్తుంది.
0: అంటే ఒకేసారి కోస్తారా లేక కొన్ని దఫాలుగా వస్తారా?
1: కొన్ని దఫాలుగా ఒకసారి కోయడం జరగదు, కాసిన కొద్దీ మనం కోస్తూనే ఉంటాం.
0: ఎన్నిసార్లు అందాదా?

0: దాగదాగ పోయితే ఒక నాలుగు నుంచి డఫల్గా దీని కాయను కోయవచ్చు. ఆ యొక్క భూమి యొక్క బలాన్ని బట్టి, చదును బట్టి, దాన్ని ఎరువులను బట్టి, ప్లస్ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనకు కాయ ఎక్కువ కాయడం జరుగుతుంది.
1: ఒక్కొక్కసారి కోసినప్పుడు అందాజ ఎన్ని కిలోలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది?
0: ఇది కిలోలు లెక్క ఉండదు, లెక్క అమ్మడం మడుగులు లెక్క ఉంటుంది. మడుగులు లెక్క ఉంటుంది. నేను దాదాపు ఒక కోసినప్పుడల్లా నాకు ఒక కింటా 2 క్వింటాల్లో అట్లా రావడం జరుగుతుంది.
1: అప్పుడు మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఎక్కడ చేస్తారు మార్కెటింగ్?
0: ఎక్కువగా వరంగల్ మార్కెట్లో వేస్తాం మేము.
1: వరంగల్ మార్కెట్కి పంపిస్తాం,
0: కూరగాయల మార్కెట్కి పంపిస్తాము. ఇక అది
1: హోల్సేల్గా అమ్మేస్తుంటారు?
0: హోల్సేల్గా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, గుత్తిదారులు ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తాం.
1: ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా పండించడం వల్ల ఇతర రైతులు కూడా మరి ఈ పంటను పండించుకుంటే మేలేనంటారా?
0: అయితే ఇప్పుడున్న పరిస్థితులల్లో రైతు పరిస్థితి ఎట్లుంటుంది అంటే మరి దయనీయంగా ఉంటుంది. మన చేతుల నుంచి పంట పోతుంది కాబట్టి ఇక మాకున్న మా రైతు ఎంత వస్తుందో దాన్ని ఎంతో వచ్చిందని సంతోషిస్తాడు. రూపాయి లాభం వచ్చిన దాన్ని ఎంతో అది రూపాయి లాభంగానే ఆలోచిస్తాడు. మన చేతి నుంచే బయటికి పోయినప్పుడు ఆ రేట్లు ఎక్కువ ఉంటాయి. మా కాడ ఉన్నప్పుడు మాత్రం రేట్లు ఇక అది మాకు తక్కువ పెట్టుబడి పెట్టుకోవడం సహాయం కంటే రూపాయి కూడా మిగులుతాయి కదా, గొప్ప మాకు అది. ఇప్పుడున్న పరిస్థితులలో పత్తి ఎక్కువగా రైతులు పత్తి మీద ఆధారపడి ఉంటున్నారు. దేశీయ మార్కెట్లో జరిగే కూరగాయలు ఎవరు పండించలేరు. దానివల్ల మనకు మొత్తం రోజు రోజుకి మనకు తినే తిండి ఆహారం అన్నీ పడిపోతున్నాయి. అన్నీ మందులతోనే తయారు చేసుకొని బయట నుంచి తెప్పించుకొని తినడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పత్తి ఇవన్నీ కొన్ని రకాల పంటలు మానేసుకొని మన ఉండే భూమిలో కొంచెం కూరగాయలు కానీ ఇంకోటి ధాన్యాలకు సంబంధించిన నవధాన్యాలకు సంబంధించినవి కానీ అంతర పంటలు లెక్క వేసుకొని వాటిని కూడా మనం పండించుకుంటే మంచిదని నా ఒపీనియన్.
1: ఓకే, చాలా సంతోషం. కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని కూరమిర్చి సాగు గురించి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు కిసాన్ వాణి తరపున అలాగే ఆకాశవాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సదానందం గారు నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరమిర్చి సాగులో అనుభవాల గురించి పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ అయ్య.

0: ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.
1: హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
3: భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వృద్ధి ఇంజన్గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే.

అంతేకాదు, దేశ జీడిపిలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని ఎంఎస్ఎంఈ రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి? ముందుగా ఎంఎస్ఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎం అంటే సూక్ష్మ, మైక్రో. ఎస్ అంటే చిన్న, స్మాల్. మరియు ఎం అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి ఎంఎస్ఎంఈలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండేవాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండేవాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు: తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్సీలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించి

సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, కోవిడ్ 19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీఎస్టీ హబ్, ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణాభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1, ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2, జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు

0: అన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి. కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3 ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4 గ్రామీణ అభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5 వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంది. తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమలేఖ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ ఆలపించిన భువనచంద్ర సాహిత్యం, స్వరపరిచింది దేవా.

శ్రోతులు, చిత్రసీమ వింటున్నారు. ఈ రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు శ్రోతలు మనోరంజన కార్యక్రమాన్ని వింటారు. మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా మీరు కోరిన పాటలు వినవచ్చు. మా యొక్క వాట్సాప్ నెంబర్ మరొకసారి తెలియజేస్తున్నాను, 7382922899. ఈ నెంబర్కి మీరు ఏ సినిమా పాట అయితే వినాలనుకుంటున్నారో ఆ సినిమా పేరు, శ్రోతల పేర్లు వాట్సాప్ సందేశం ద్వారా పంపించినట్లయితే మీరు కోరిన పాట మేము వినిపిస్తాం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అంతఃపురం చిత్రంలో ఇళయరాజా స్వీయ సంగీతంలో చిత్రతో కలిసి పాడిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యం

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట లంబసింగి. ఈ చిత్రంలో చిత్ శ్రీరామ్ ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, స్వరపరిచింది ఆర్ ఆర్ ధ్రువన్.

0: మీరింతవరకు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ రివ్యూ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. పార్లమెంట్ రివ్యూ అనంతరం మనోరంజని వినవచ్చు.
1: సమావేశాల సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు, మనోరంజన కార్యక్రమంలో లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరే తెలుగు చిత్రగీతాలు వింటున్నారు.

మళ్ళీ మరొక వాట్సాప్ సందేశాన్ని పంపించారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, థమన్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల కోసం అంటూ రాశారు. వీరంతా కోరుతున్న పాట మహాత్మా చిత్రంలో కార్తీక్ సంగీత ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యం స్వరపరిచింది విజయ్ ఆంటోనీ. వీరి కోరిక మేరకు శ్రోతలందరి కోసం ఈ పాట

0: కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో మరో పాట సీతయ్య. ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం, స్వరపరిచింది MM కీరవాణి. ఈ చిత్రంలోని పాటను మా కోసం వినిపించమంటూ సందేశాన్ని పంపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత మరియు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు అంటూ సందేశాన్ని పంపారు. వీరి కోరిక మేరకు సీతయ్య చిత్రంలోని ఈ పాట శ్రోతలందరి కోసం.
8: పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్ పోయ్.

0: Poi, poi.
1: కార్యక్రమంలో వాణిజ్య ప్రకటనలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై. శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుతున్న తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో తర్వాత పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందంతో కలిసి పాడిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఇలయరాజా. ఈ పాటను మా కోసం వినిపించమంటూ సందేశాన్ని పంపారు వరంగల్ జిల్లా సంగెం మండలం మున్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్. రచన మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, అనుముల ఆదిరెడ్డి, పుష్ప మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరందరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఈ పాట

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో చివరి పాట విందాం. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్ మరియు ఇతర కుటుంబ సభ్యుల కోసం అంటూ రాశారు. వీరంతా కోరుతున్న పాట కోర్టు చిత్రంలో సమీరా భరద్వాజ్, అనురాగ్ కులకర్ణి ఆలపించిన పూర్ణాచారి గీతం. స్వరపరిచింది విజయ్ బుల్గానిన్.

ఈ పాటతో ఈనాటి మనోరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కాస్తోంది. కొద్ది క్షణాల్లో న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగ సుధారస కర్ణాటక గాత్ర సంగీతాన్ని వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగసుధారస కర్ణాటక గాత్ర సంగీతాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు.

అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆమేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో తొలిపాటిగా విందాం. శాంతినివాసం చిత్రంలో పి లీల ఆలపించిన జూనియర్ సముద్రాల సాహిత్యం, స్వరపరిచింది ఘంటసాల.

సారంగధర. ఈ చిత్రంలో ఘంటసాల స్వీయ సంగీతంలో శాంతకుమారి జిక్కీతో కలిసి పాడిన బృందగీతం

మీరు వింటుంది ఆనిముత్యల్లాంటి ఆపాత మధురాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సిపాయి చిన్నయ్య. ఈ చిత్రంలో ఘంటసాల ఎల్లారీశ్వరి ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది ఆరుద్రకాగా, స్వరపరిచింది MS విశ్వనాథన్.

శబ్ద తరంగాలపై పయనం. ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి ఆనిముత్యల్ లాంటి ఆపాత మధురాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం శ్రీమతి. ఈ చిత్రంలో ఘంటసాల పిసుశీల ఆలపించిన యుగల గీతం. గీతరచన ఆరుద్రకాగా, స్వరపరిచింది శ్రీ నిత్యానంద్.

శుభోదయం. ఈ చిత్రంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది కెవి మహదేవన్.

అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట స్వప్న సుందరి చిత్రంలో ఘంటసాల ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం. స్వరపరిచింది సిఆర్ సుబ్రహ్మణ్యం.

కార్యక్రమంలో మరో పాట ఘంటసాల పిసుశీల ఆలపించిన సీనియర్ సముద్రాల సాహిత్యం. స్వరపరిచింది ఆదినారాయణరావు కాగా. చిత్రం స్వర్ణమంజరి.

శ్రోతలు ఆనిముత్యాల లాంటి ఆ పాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పూజ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాశరథి సాహిత్యం, స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో తరువాత పాట పి సుశీల ఆలపించిన దాశరథి సాహిత్యం, స్వరపరిచింది కెవి మహాదేవన్. చిత్రం ప్రాణమిత్రులు.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఆనిముత్యం లాంటి ఆపాత మధురాలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ప్రతిజ్ఞ పాలన. ఈ చిత్రంలో ఎల్ఆరీశ్వరి బృందంతో కలిసి పాడిన దాశరథి సాహిత్యం స్వరపరిచింది పెండ్యాల

కార్యక్రమంలో తరువాతి పాట ప్రేమలు పెళ్ళిళ్ళు. ఈ చిత్రంలో పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, స్వరపరిచింది ఎంఎస్ విశ్వనాథన్.

ఆనిముత్యాల్లాంటి ఆ పాత మధురాలు. మధుర గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తరువాతి పాట మూగనోము. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది దాశరథి కాగా, స్వరాలను కూర్చింది ఆర్ గోవింద్రా.

కార్యక్రమంలో ఇప్పుడు వింటున్న ఈ పాట లక్షాధికారి చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. స్వరపరిచింది టి చలపతిరావు.